ఓం లోభతస్కరాయ నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిదాభాసాయ నమః. ఓం చిదాత్మనే నమః. ఓం చిత్తవర్జితాయ నమః. ఓం చిత్స్వరూపాయ నమః. ఓం చిరాయుషే నమః. ఓం చిరాయురభిదాయకాయ నమః. ఓం చీత్కార గుణ సంతుష్టాయ నమః. ఓం అచలాయ నమః. ఓం అనంతప్రదాయకాయ నమః. ఓం మాసాయ నమః. ఓం పక్షాయ నమః. ఓం అహోరాత్రాయ నమః. ఓం ఋతవే నమః. ఓం అయన రూపకాయ నమః. ఓం సంవత్సరాయ నమః. ఓం పరాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కళాకాష్టాత్మకాయ నమః. ఓం కలయే నమః. ఓం సత్యాయ నమః. ఓం నేత్రాయై నమః. ఓం ద్వాపరాయ నమః. ఓం స్వాయంభువాయ నమః. ఓం స్మృతాయ నమః. ఓం స్వరోచిషాయ నమః. ఓం తామసాయ నమః. ఓం ఔత్తమినే నమః. ఓం రైవతాయ నమః. ఓం చాక్షుషాయ నమః. ఓం వైవస్వతాయ నమః. ఓం సావర్ణయే నమః. ఓం సూర్యసంభవాయ నమః. ఓం దక్షసావర్ణికాయ నమః. ఓం మేరుసావర్ణికాయ నమః. ఓం ఇతి ప్రభాయ నమః. ఓం రౌచ్యాయ నమః. ఓం భౌత్యాయ నమః. ఓం గవ్యాయ నమః. ఓం భూతిదాయ నమః. ఓం దరాయ నమః.

ఇది కైవల్యమునికి సంబంధించిన విషయం. సరే, కైవల్యం గొడవ అక్కడ ఉంచుదాం. అసలు ఉన్న జీవితం గురించి ఏం ఆలోచన? ఈ జీవితంలో మనం నిత్యం రెండింటి కోసం గొడవ పడుతూ ఉంటాం. ఒకటి సిద్ధి, రెండవది శుద్ధి. రెండింటి కోసం అని అనుకుంటున్నాం కానీ చాలామంది ఒక్కదానికోసమే గొడవ పడుతూ ఉంటారు. సిద్ధి, శుద్ధి గురించి ఆలోచనే లేదు ఇక్కడ. కానీ శుద్ధి లేనిది సిద్ధి లేదు. ఎవరైనా నేను శుద్ధుణ్ణి కావాలి అని దేవుడికి నమస్కరించారో లేదో వారిని వారు ప్రశ్నించుకోవచ్చు. నేను పవిత్రుణ్ణి కావాలి, నేను నిర్మలుని కావాలి అని కోరుకోవడం చాలా గొప్ప విషయం. అయితే నిజంగా పాపం పోగొట్టుకోవాలి అనే సంకల్పం కలగాలంటే ఏదో పుణ్యం చేసుకుని ఉండాలండి. అది విశేషం. పాపాలు పోగొట్టుకోవాలని బుద్ధి పుట్టడం చాలా విశేషం. ఉన్న పాపాలు అలాగే ఉంచుకుని కొత్తవి చేసుకుంటూ గడుపుతూ ఏదో మనమే ప్రపంచాన్ని నిర్వహించేస్తున్నామనుకుని అహంకరించేవారు మరికొన్ని పాపాలు ముట్టుకట్టుకుంటూ ఉంటారు. వీటన్నిటినీ పోగొట్టుకోవాలి అంటే ఏది శరణ్యం అంటే రుద్రం శరణ్యం అని చెప్తూ, ఏ శతరుద్రయం అధీతే సో అగ్నిపూతో భవతి. చూడండి ఎంత విశేషం చెప్తున్నారు. శతరుద్రియాన్ని ఎవరు అధ్యయనం చేస్తున్నారో వారు అగ్నితో శుద్ధమైనట్లుగా శుద్ధి అవుతారట. అగ్నిపూత అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే సురాపానాత్పూతో భవతి, వాడు ఎప్పుడైనా త్రాగరానివి త్రాగితే ఆ దోషం నుంచి విమోచన లభిస్తుంది. అంతేగాని చదివేం కనుక మళ్ళీ తాగచ్చని కాదు ఇక్కడ అర్థం. వాడు ఒకప్పుడు తాగిన దోషం పోయి మళ్ళీ ఆ బుద్ధి పుట్టకుండా ఉండడానికి. ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాలంటే ప్రాయశ్చిత్త కర్మ గురించి కొంచెం తెలుసుకోవాలి. ప్రాయశ్చిత్త కర్మ చేయాలి అంటే ఇదిగో వైదికమైనటువంటి ఈ విషయాలు మనం ఆధారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ప్రాయశ్చిత్తం చేసుకుంటాం చేసిన పాపాలకి. అది ఈ జన్మలోవే కాదు, గత జన్మల్లోవే. భగవంతుడు మానవ జీవితం ఎందుకు ఇచ్చాడంటే ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చాడట. పురాణాలు చెప్తున్న విషయం చూడండి. ఏ శుద్ధత లేకపోవడం వల్ల మన పరమేశ్వరుని చేరలేకపోయేమో ఆ శుద్ధత పొందడానికి అవకాశం మానవ జన్మ. అది విశేషం. అందుకు ఆ పవిత్రత కోసం, ఆ శుద్ధత కోసం ఇవ్వబడినటువంటిది మానవ జన్మ. అందుకు మానవ జన్మని దేనికి వినియోగించుకోవాలి? ప్రాయశ్చిత్తం కోసం వినియోగించుకోవాలి. ప్రాయశ్చిత్తం పొందాలంటే ఏమిటి చేయాలి అంటే ముందు పశ్చాత్తాపం చెందాలిట. పశ్చాత్తాపం చెందితేనే ప్రాయశ్చిత్తానికి అర్హత వస్తుంది. అది విశేషం. అయ్యో పాపం చేసేనే దాని నుంచి బయటపడాలి అని తపించిన వాడు ప్రాయశ్చిత్తం చేయాలి. పశ్చాత్తాపం లేని వాడికి ప్రాయశ్చిత్త అర్హత లేదు. ఇది తెలియక చాలా మంది ఏమంటారంటే పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అండి అని. కదా, పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తానికి అర్హత. అది విశేషం. అలా పశ్చాత్తప్తుడై నా పాపములన్నీ ఎలాగ పోతాయి అంటే నేనున్నాను అని చెప్తూ రుద్రం ముందుకు వస్తుంది. కాశీక్షేత్రం ఎలాగ సర్వ పాపముల్ని దహనం చేయడానికి ఉన్నదో శతరుద్రయం అలా ఉన్నది. అందుకే సురాపానాత్ పూతో భవతి, బ్రహ్మహత్యాత్ పూతో భవతి, కృత్యాకృత్యాత్ పూతో భవతి. చెయ్యరానివి చెయ్యడం, అలాగే చెయ్యవలసినవి వదిలేయడం, ఈ రెండు మహాపాపాలు. ఆ మహాపాపాల నుంచి ఇది విముక్తం చేస్తుంది, అవిముక్తమైన కైవల్య స్థితినిస్తుంది. గనక తస్మాత్ అవిముక్తమాశ్రితో భవతి. దీనిని సన్యాసి కూడా పఠించాలి అన్నారు. అది ఒకటి విశేషం చూడండి. వేదంలో శతరుద్రం యొక్క ప్రశస్తి ఎందుకు చెప్తున్నారంటే, అత్యాశ్రమి సర్వదా సకృద్వా జపేత్ అని ఇక్కడ వివరిస్తున్నారు. ఇది కైవల్యోపనిషత్తు అనే ఉపనిషత్తులో మాటలు ఇవన్నీ కూడా. అంటే రుద్రం గురించి ఉపనిషత్తుల్లో అనేక చోట్ల చెప్తున్నారు, కైవల్యోపనిషత్తులో చెప్తున్న మాటలే. ఇందులో అత్యాశ్రమి అంటే మూడు ఆశ్రమములకు అతీతులైనటువంటి వాడు ఎవడో అతను అత్యాశ్రమి. అత్యాశ్రమికి వేదాధికారం లేదు. సన్యాసిగా అయిన వాడు మళ్ళీ వేదాన్ని అధ్యయనం చెయ్యరాదు. అతను కేవల ప్రణవోపాసనే చెయ్యాలి. కేవల ప్రణవం గృహస్థు చేయరాదు, బ్రహ్మచారి చేయరాదు, వానప్రస్థు చేయరాదు. ప్రణవాన్ని కేవలం సన్యాసి మాత్రమే జపించాలి. ప్రణవం తప్ప మరేది జపించకూడదు. అలాంటి సన్యాసి కూడా రుద్రాన్ని మాత్రం ఎల్లవేళలా జపించాలి. సమయం లేకపోతే ఏదో ఒక్కసారైనా జపించు, ఒక్క మంత్రమైనా జపించు రుద్రంలోది, కానీ విడిచిపెట్టరాదు. ఎందువల్ల? యతులు కూడా నిత్యం మననం చేయవలసిన బ్రహ్మతత్వం, ప్రణవతత్వమే ఇది అని చెప్పడం. అందువల్లనే దీనికి జ్ఞానకాండలో అత్య ఉత్కృష్టమైన స్థానం ఇవ్వబడింది అని కైవల్యోపనిషత్తు చెప్తున్నది. అంత గొప్ప విశేషం సుమా ఇందులో చెప్పబడుతున్నది అని వివరించారు. ఇలా మనం గమనించినప్పుడు రుద్రం యొక్క గొప్పతనం చెప్తూ ఉంటే రుద్రుడు ఆనందిస్తాడు. అందుకు చెప్పుకోవడం ఇవన్నీ కూడా. రుద్ర మంత్రాలని ప్రస్తుతిస్తున్న కొద్దీ పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క శబ్దస్వరూపాన్ని కూడా ప్రస్తుతిస్తున్నాం. అంతేగాని ఇంకా ఎన్ని ఉదాహరణలు చెప్తారండి రుద్రం గొప్పతనం గురించి. అనుకోవద్దు, రుద్రం గురించి మొత్తం 9 రోజుల్లో చెప్పలేనన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. అయినప్పటికీ అందులో చెప్పబడే ఆ పరమేశ్వర స్వరూపాన్ని వీలైనంత గమనించడం
మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మొత్తంగా కలుపుకుని ఒక్కసారి శతరుద్రీయం మహిమని చెప్పుకుంటే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. దీని గురించి మనకి స్కాందంలోనే బ్రహ్మోత్తర ఖండమని అందులో గొప్ప కథ చెప్పబడిందండి. ఈ కథ శతరుద్రీయానికి చెప్పబడినప్పటికీ కూడా మనం అన్నిటికీ అన్వయించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం తరించడానికి పరమేశ్వరుడు అనేక సాధనలు పెట్టాడు. అందులో కలి వస్తున్నాడు అనగానే ఆ ఈశ్వరుడు దయ చూపించాట ప్రజల మీద. ఎందుకంటే దెబ్బ తగిలిన పిల్లవాడి మీదే జాలి ఉంటుందండి, ఎవరికైనా తల్లికి కూడా. వాడు పాపం కొద్ది వచ్చినప్పటికీ కూడా జాలే. చూడండి, కొందరు చాలా తప్పులు చేస్తారు, మనకు వాడి మీద చాలా కోపం ఉంటుంది, కానీ వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏడుపు మొహం పెట్టుకుని కొంచెం కనిపించగానే మనమేమి ఆనందం. పరమేశ్వరుడు కూడా పాపం అలాంటి జాలి గలవాడే పాపం ఆయన. అందుకే ఆయన గత యుగాలలో పాపజీవులు ఎవరైతే ఉంటారో వారందరి కోసం కలియుగం ఒకటి కేటాయించాడు, అక్కడ పంపిస్తాడు వీళ్ళందరినీ. అయినప్పటికీ వాళ్లకు కూడా తరించడానికి ఒక మార్గం పెట్టి వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఆ మార్గం కూడా పట్టించుకొని కుతర్కాలుగలోనే భ్రష్టులైపోతున్నారట. అంటే పరమేశ్వరుడు కరుణ ఎంత గొప్పదో వీళ్ళ దౌర్భాగ్యాలు అంతకన్నా గొప్పవి అని శాస్త్రం చెప్తున్నది. ఏతాదృశీ తవ కృప భగవన్ మమాపి దుర్దైవ మీదృశమిగా అదని అనురాగ అంటారు చైతన్య మహాప్రభువులు. స్వామి, నీ కృప చాలా గొప్పదే, నామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే అన్నారు ఆయన. నామస్మరణ చేస్తే చాలు, ధన్యులైపోతారు అని మనం ఒప్పుకోం. ఎవరన్నారండి, ఇంకేదైనా చేద్దాం, ఇంకా వ్యామోహం, ఈ మంత్రాలు ఆ తంత్రాలు ఇవన్నీ పట్టుకోవడం, పోని ఉన్న దివ్యనామాలను తీసుకొచ్చి ఇంకెవరి నామాలకో తోకలు తగిలించి జపించడం, దానివల్ల ఏం ప్రయోజనాలు వస్తాయి చెప్పండి, దోషాలు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెళుతున్నా అంటే ఆయన అన్నీ ఇచ్చినా ఇంకా అన్నారు కానీ నామానికి అంత ప్రాధాన్యం ఉందా అండి అని మరొకడు. ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి? ఈ కథ తీస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒకసారి పాపం నరకలోకం ఖాళీ అయిపోయిందట, యమలోకం. యముడికి చాలా బాధగా ఉంది. ఎవరికైనా ఒక ఆఫీసు అన్ని ఇస్తే చక్కగా చేతి నిండా పని ఉంటే సంతోషం, ఈ రోజుల్లో పని లేకపోతే సంతోషం, పడుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళి. కానీ యముడు వాళ్ళందరూ అంటే బద్ధక జీవులు కారు కదా, వాళ్ళు చక్కగా పని చేయాలనుకుంటున్నారు. పని చేయాలంటే పని లేదు, ఒక్క పాపి లేట. పాపులు ఎవరూ రావడం లేదు. చూశాడు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటాం, ఈ పాపులు ఎవరు రావట్లేదు. అసలు పాపుల్ని నా దాకా తీసుకొచ్చే ఏజెంట్స్ కొందరు ఉన్నారు కదా, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారు లేదో చూద్దామని వాళ్ళందరినీ పిలిపించాడు సమావేశం. ఎవరా ఏజెంట్లు అంటే, పాపాలని పెంచే ఏజెంట్స్ కొందరు ఉన్నారు, వాళ్లే పాప రూప దేవతలు. వాళ్ళు మనలో పాపపు బుద్ధుల్ని ప్రేరేపిస్తూ ఉంటారట. వాళ్ళు ఊరికనే పనికిమాలి రారు, వాడి సంస్కారానికి అనుగుణంగానే వస్తారు. ఇప్పుడు తడి తేమ తగిలితేనే పురుగులు పట్టుకొస్తాయి, అవునా కదా. అందుకని పురుగులు వాటంతటే వస్తాయా, అవి పుట్టడానికి కావలసిన వాతావరణం ఉన్న చోట అవి వస్తాయి. అలాగే పాపాలు రావడానికి కావలసినటువంటి వాతావరణం మనం ఏర్పరచుకుంటే అవి వచ్చి బుద్ధుల్లో కూర్చుంటాయి అన్నమాట. అలాగ రోగ రూప దేవతలు, పాపరూప దేవతలు, ఇంకా భూతప్రేత పిశాచ దుష్టశక్తులు వీటన్నిటిని పిలిపించాడు. ఎందుకంటే వాటి ద్వారా వెళ్లే వాళ్ళందరూ ఈ లోకాలకు చేరుకుంటారు, అది విశేషం. అందుకే ఏజెంట్స్ అందరినీ పిలిపించాడు, ఏం మీరు సరిగ్గా పనిచేస్తున్నట్లేదు, ఖాళీగా ఉంది నరకలోకం, ఏమిటి మీరు నిర్ణయించుకున్నారు అంటే వాళ్ళందరూ యముణ్ణి నమస్కరించి అంటున్నారట, మా పని మేము చాలా తీవ్రంగా చేస్తున్నాం కానీ మేము చెయ్యలేకపోతున్నాం, ప్రయత్నిస్తున్నాం కానీ మా వల్ల అవడం లేదు. ఎందుకంటే ప్రజల్లోకి ప్రవేశించి పాప బుద్ధులు పుట్టించి ప్రేరేపిద్దామంటే అన్ని చోట్ల కూడా అధునా వర్తితం లోకే నశక్తాస్మ స్వయం ప్రభో, ఇప్పుడు మేము లోకంలో తిరగడానికి మా సమర్థ చాలడం లేదు. ఎందుకంటే గ్రామే గ్రామే నదీ తీరే పుణ్యే శ్వాయతనేషు చ రుద్రజాప్యేన పర్యాప్తే కథం పరిచరేమహి. ప్రతి గ్రామంలోని, ప్రతి నదీ తీరంలోని, ప్రతి ఆలయంలోని కూడా మాకు రుద్రమంత్రాలు వినిపిస్తూ ఉంటే మేము వెళ్ళలేకపోతున్నాం అక్కడికి అన్నట్టు, అది విశేషం. ఈ కారణం చేత రుద్రజాప్య ప్రభావైన నిర్దగ్ధాశ్చైవ విద్రుతాహ, మేము వెళదామని వెళుతూ ఉంటే మేము కాలిపోతున్నాము. రుద్రం జపిస్తూ ఉంటే ఏం పుట్టుతాయి, మంటలు పుడతాయట, అది విశేషం. రుద్రం జపిస్తే మంటలు పుడతాయి, ఏ మంటలు, మనల్ని తగలబెట్టే మంటలు కాదు, మన మీదకి వచ్చి పడేటటువంటి వాటిని తగలబెట్టే మంటలు మన నుంచి సృష్టించగలిగే శక్తి రుద్రానికి ఉంది. అందుకే రుద్రం జపించే ముందు ఒక మాట అంటారు, యమదూతాః యక్ష యమదూతాః శాకినీ ఢాకినీ సర్పస్వాపద తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస, ఇవన్నీ కూడా సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అని. ఇవన్నీ
నన్ను ఎలా చూస్తాయి అంటే జ్వలంతం, ఒక మండుతున్న అగ్నిగోళాన్ని చూసినట్లుగా అవి చూస్తాయి. చూసి పలాయనం చిత్తగిస్తాయి, వాటికి కనిపిస్తాయట. అందుకు పాపదేవతలు, రోగదేవతలు ఇత్యాదులు దరికి రాకుండా చేసే ఒక మహా అగ్ని పంజరంలాగా ఈ శతరుద్రియ మంత్ర రాసి ఆ జపించేవాడు చుట్టూ ఆవరించి వాడిని కాపాడుతుంది. అలాగ ప్రతి గ్రామం, ప్రతి నగరం, ప్రతి దేవాలయం, ప్రతి నదీ తీరం కూడా ఈ దివ్యమైన రుద్రశక్తితో నిండిపోయింది గనక మాకు అక్కడ ప్రవేశించడానికి చోటు దొరకట్లేదు, అందువల్ల మేమేమి తేలేకపోతున్నాం ఇక్కడ అని చెప్తే, వెంటనే యముడు వీళ్ళందరినీ పట్టుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. ఎందుకంటే నువ్వే నాకు ఆఫీసు పని అప్పు చెప్పు, పనేమీ లేదు, పోర్ట్ఫోలియో మార్చు అని అడగడానికి వెళ్ళాడు యముడు. వెళితే బ్రహ్మగారు, ఓహో అసలు వీళ్ళు ఇంత పని చేస్తున్నారు కనుక ప్రధానికి ఒక టైం ఇవ్వాలి, దేనికైనా ఒక టైం. అందుకే పరమేశ్వరుడు ఎందుకంటే ఇంత చేస్తున్నా ఊరుకుంటున్నాడు అంటే అలా చెయ్యగా అనుభవించడానికి తగ్గ కర్మ ఎవడు చేస్తున్నాడో వాడి కోసం ఒక టైం పెడతాడే. అన్నీ పరమేశ్వరుడు వాడి వాడి కర్మానుగుణంగా ఏర్పాటు చేయాలి. మరి నరకలోకం కూడా ఫిల్ చేయాల్సిన ఒక టైం ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి, ఇంత వీళ్ళు చేస్తున్న తపస్సుని దెబ్బతీయడానికి ఒక రెండు శక్తులు పంపించాడ. వాటిని ఏమిటి అంటే, రుద్రజాప్య విఘాతార్థం ఉపాయం పర్యకల్పయత్. రుద్రజపానికి విఘ్నం ఏర్పడడానికి ఇద్దరిని పంపించట. వాళ్ళెవరంటే, అశ్రద్ధాంచైవ దుర్మేధాం అవిద్యాయా ఉభేసుతే. అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నట్ట, వాళ్ళిద్దరిని పంపెట్ట. అవిద్యకి ఇద్దరు పుత్రులు. మనకి దేవి భాగవతం చదివినా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే మన సృష్టిలో ఎన్ని భావాలున్నాయో అందరు దేవతలు ఉంటారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవతలంటే ఏమిటి అంటే, సృష్టిలో వ్యాపించిన భావాలకున్న శక్తులే దేవతలు. ఎవరు ఏ దేవతను ఉపాసన చేస్తున్నారో ఆ భావాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు. అందుకు వీళ్ళని పాపరూప దేవతలు, రోగరూప దేవతలు అనే అంటున్నారు ఇక్కడ. అంటే మామూలు కంటికి కనిపించరు, భావాలు కంటికి కనిపిస్తాయా చెప్పండి? దయ కంటికి కనిపిస్తుందా? వాడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే కనిపిస్తుంది, కానీ భావానికి రూపం లేదే. ఆ భావాన్ని ప్రకటింపజేసే ఒక శక్తి ఉంటుంది ప్రకృతిలో, సహజంగా అది దాగి ఉంటుంది. ఆ శక్తిని దేవత అని అంటారు. మనం ఆ దివ్యమైనటువంటి దేవతాశక్తిని తెచ్చుకోవడానికి పాజిటివ్గా ఆరాధన చేస్తాం. ఈ పాజిటివ్ పవర్స్ ఎలా ఉన్నాయో నెగిటివ్ పవర్స్ అలాగే ఉంటాయి. వాటి దేవతలు వాళ్ళకు ఉంటారు, వాళ్ళని కూడా పక్కకు తొలగమని మనం నమస్కారం చేసుకుని పూజలు మొదలైనవి చేసుకుంటాం. వాళ్ళని నమస్కారం పెట్టాలి ఎందుకంటే తొలగమని చెప్పడానికి, వీళ్ళని నమస్కారం చేయాలి ఎందుకంటే రమ్మని చెప్పడానికి. ఇద్దరికి నాయన నీకు నమస్కారం బాబు వెళ్ళిపో అంటాం కదా, అదే విధంగా వాళ్ళకో నమస్కారం, వీళ్ళకో నమస్కారం, వాళ్ళని తొలగడానికి, వీళ్ళని రమ్మండానికి. అందుకు అవిద్య అనేటటువంటి ఒకటి ఉంది. ఎక్కడుందండి? ఆలోచించుకుంటే ఇన్ని భావాలు ఇక్కడవే, విశ్వంలో అంతా ఇక్కడ పెట్టేశాడు. విశ్వస్యాయతనం మహత్. ఏమిటి మన హృదయం అనేది? పద్మకోశ ప్రతీకాశగం హృదయం, అది విశ్వస్య ఆయతనం. మొత్తం విశ్వానికి అదే చోటు అండి. ఇంత ఉన్నదే హృదయం, ఇందులో విశ్వమంతా ఉందండి. ఉందండి, విరాట్ పురుషుడు ఇక్కడే ఉన్నాడు. బాగా లెక్క పెడితే 1000 ముఖాలు ఏమిటి, ఇంకా 100000 ముఖాలు కనిపిస్తాయి మనకే మనకి. అలాంటి మహాముఖాలతో ఉన్నటువంటి విశ్వస్యాయతనం ఉందే, ఇందులో ఉన్న అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అన్నాడు. ఇద్దరంటే చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళు చాలా మేజర్ ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఆ అవిద్య పుత్రులు ఎవరయ్యా అంటే, అశ్రద్ధ దుర్మేధ. కలియుగంలో వాళ్ళదే రాజ్యం కనుక వాళ్ళని బాగా అర్థం చేసుకోగలం మనం, కంటికి కనిపిస్తూ ఉంటారు. ఈ అశ్రద్ధ దుర్మేధ అని ఇద్దరిని పంపించేట బ్రహ్మదేవుడు అవిద్యాపుత్రుని. వీళ్ళు వచ్చారు, వచ్చి క్రమంగా ఎలా తెచ్చుకున్నారో చోటు తెచ్చుకొచ్చేసారు. ఒక్కళ్ళో దూరితే చాలు 10 మందికి వ్యాపింపజేయగలుగుతారు. అలాగా ఈ అశ్రద్ధ దుర్మేధలు వచ్చి క్రమంగా వ్యాప్తి చెందగా అందరూ కూడా దానితో మోహితులైపోయి, శ్రద్ధా విఘాత శక్తులు కదా ఇవి, వాటి చేత రుద్ర జపాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టగానే ఇంకా పాపరూప దేవతలకి, రోగరూప దేవతలకి ఫుల్ ఎంట్రీ దొరికింది అనమాట. అద్భుతంగా ప్రవేశించారు వాళ్ళు, విజృంభించారు, ఇంకా నరకలోకం నిండిపోయిందండి. అది విశేషం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, కథ జరిగిందా, యముడు మీటింగ్ పెట్టాడా, లేకపోతే నరకలోకంలో పాపులున్నారా, ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ వేసుకుని పురాణాలన్నిటి మనం అవి చెప్తున్న సందేశాన్ని అర్థం చేసుకోకపోవడానికి కారణం ఇదే. ఒక్కటి మాత్రం మనకు అర్థమైంది, అదేమిటి అంటే, అశ్రద్ధ దుర్మేధ అనే శక్తులు కానీ వస్తే మన తపస్సులన్నీ సున్నాలైపోతాయని విషయం అర్థమైంది కదా. అందుకు మన సాధనలకి అనుష్ఠానాలకి దెబ్బతీసే వాటివి ఏవి అంటే అశ్రద్ధ దుర్మేధ. ఇవేంటో మనం తెలుసుకుందాం ముందు.
ఎందుకంటే శత్రువును బాగా అర్థం చేసుకుంటే నిర్మూలించే ప్రయత్నం చేస్తాం కదండి. అశ్రద్ధ అంటే శ్రద్ధారహితత్వము. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అనేది దేవత. శ్రద్ధా సూక్తములని వేదంలో చెప్పబడ్డాయి. అశ్రద్ధ ఒక దేవత అయినప్పుడు మరి శ్రద్ధ దేవత కాకుండా ఉంటుందా? వేదముల్లో శ్రద్ధాసూక్తం, మేధాసూక్తం, సరస్వతీ సూక్తం ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. శ్రద్ధ అంటే గురువాక్ష్యములు యందు, వేదవాక్ష్యములు యందు ఆస్తిక్య బుద్ధి కలిగి ఉండుట అని శ్రద్ధకి నిర్వచనం. ఎందుకంటే మన బుద్ధితో తెలుసుకుంటేనే నమ్ముతాం. అంటే మన బుద్ధికి ఎంత శక్తి ఉంది తెలుసుకునే శక్తి ఉందా? అందుకు ఈ బుద్ధి ఆప్తవాక్యాన్ని ఆశ్రయిస్తుంది. ఆప్తవాక్యముని యందు విశ్వాసం కలిగి ఉంటుంది. సత్యం వద, ధర్మం చర అంది వేదం. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు. ఎందుకుట పలికితే ఏమొస్తుందిట? నీకు నీ శరీరమే సరిగ్గా అర్థం కాలేదు, ప్రపంచం ఎక్కడ అర్థమవుతుంది? పరమేశ్వర వచనం ఎందుకు అర్థమవుతుంది? ఇది వేదం చెప్పింది, ఇది పరమేశ్వర శాసనం అనే ఆస్తిక్య బుద్ధి దాని యందు ఉంటేనే నువ్వు దాన్ని అనుష్ఠిస్తావు. కొంతమంది అంటారు, లేదండి అదేమిటో తెలిస్తేనే కానీ నేను అనుష్ఠించనండి అని. కనువు అనుష్ఠిస్తే కానీ తెలియదని. తెలిస్తే అనుష్ఠిస్తాను కాదు, అనుష్ఠిస్తే కానీ తెలియదు. సృష్టిలో అన్నీ చదివితే వింటే అర్థం కావు, అనుష్ఠిస్తే తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది అందరికీ ఒక్కలాగా అర్థమవుతుందా? కాదన్న విషయం నాకు తెలిసే ఇక్కడ కూర్చుంటా. ఎందుకంటే వారి వారి సాధనాన్ని బట్టి. నిత్యం ఒక సాధన అనుష్ఠానం ఇవి చేసుకున్నటువంటి వాడికి అందే విషయం వేరు. అసలు ఏమీ లేకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్న వాడికి అలా అర్థమవుతుందండి. అందుకు ఒక విషయం మనం వినగా కొంత, అనగా కొంత, చదవగా కొంత తెలిస్తే దేశ పర్యటనలు లోకాన్ని చూడటం వల్ల ఇంకొంత తెలుస్తుంది. మిగిలిన భాగం అంతా కూడా అనుష్ఠానం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆ అనుష్ఠానం ఎలా వస్తుంది? శ్రద్ధ వల్లనే వస్తుంది. శ్రద్ధే నిన్న అనుష్ఠానంలో తీసుకువెళుతుంది. శ్రద్ధ కలిగి ఉండడం పెద్దలు చెప్పారు, అందుకు ఆచరించుకుందాం అని చెప్పే కదండి ఇంతమంది చేశారు. మా గురువు గారు చెప్పేటండి మహామంత్రం అంట, ఇది జపించే సిద్ధి కలుగుతుంది. ఎంత జపించాలి? దాని నియమం ఉంది. ఆ నియమం ప్రకారం జపించాడు, జపించాడు, సిద్ధి పొందాడు. అప్పుడు తెలిసింది దాని యొక్క ఆనందం, అనుభవం. అది అనుష్ఠింపడానికి ఏది హేతు అయ్యింది? గురువాక్యముని ఎందు శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే బుద్ధి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన చెప్పన్నారు కానీ, జపించమన్నారు కానీ ఉంటుందా, అక్షరాలకు అంత శక్తి ఉందా అని అనుకుంటూ ఉంటే అంతే. శ్రద్ధ అది మొదట అనమాట. ఈ శ్రద్ధ తర్వాత రెండవది సుమేధ ఉండాలి. అది లేకపోతే దుర్మేధ అన్నారు. దుర్మేధ అంటే అసలు బుద్ధి లేకపోయినా ప్రమాదం లేదు కానీ దుర్మేధ మళ్ళీ ప్రమాదం. అమేధ, దుర్మేధ, సుమేధ. అసలు బుద్ధి లేకపోతే పర్వాలేదు, దుర్మేధ ఉందే అది కుతర్కాలు చేస్తుంది. ఒకదానికోటి అనుకోవడం, ఒకదానికోటి భావించడం, ఇలా చెప్పారంటే దాని అర్థం ఇదే ఉంటుందండి. కాళ్ళకు పసుపు రాసుకోమన్నారు, యాంటీబయోటిక్ కదా. గుమ్మానికి పసుపు రాయమన్నారు, యాంటీబయోటిక్. ఇది దుర్మేధ అంటే. వాళ్ళు ఎందుకు చెప్పారో మనకేం తెలుసు? వాళ్ళు చెప్పారని చేయడమే శ్రద్ధ. వాళ్ళ దానికి మనకు తెలిసిన పరిమితి జ్ఞానంతో ఎవరో చెప్పారు, అన్నం ముందు పరిశేచన ఎందుకు జల్లుతారు అంటే కంచం చుట్టూ చీవలు పట్టనివ్వకుండా. మనం కంచం ముందు కూర్చుంటే కంచానికి చీవలు పట్టనిస్తామా? అవి పట్టే వరకు ఆగుతామా? అందుకోసం అవా కారణాలు చెప్పుకునేవి. ఇలా సైంటిఫిక్ రీజన్స్ ఇచ్చి మన వేద విజ్ఞానానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారే వాళ్ళని దుర్మేధలు అని అంటారు. ఇంకేమీ కాదు. అలాగే శుభ్రంగా నిద్రపోతూ ఉంటాడు వాడు, పదింటికి నిద్రలేస్తాడు. ఒరే ఏమిట్రా అది, సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలి, జపం చేయాలి, సాధన చేయాలి అంటే ఎవడు చూడొచ్చాడు వాళ్ళందరినీను, ఏం చేస్తే ఏమొస్తుంది అని. అంటే వీడు ఇప్పుడు సైన్స్ తెలిసి కాదన్నాడా? కాదు, బద్ధకంతో కాదన్నాడు. దానికి వాడు మాట్లాడి ఎలా మాట్లాడుతున్నాడు? పెద్ద ఒక అణుధార్మిక శాస్త్రవేత్తలాగా, పెద్ద విజ్ఞాన శాస్త్రవేత్తలాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బద్ధకిష్టులు, మూర్ఖులు మాట్లాడే ఈ సైంటిఫిక్ లాజిక్లు అన్నీ ఇలాగే ఉంటాయి. వీళ్ళని దుర్మేధలు అంటారు. కుతర్కాలు చేయడాన్ని, వితండవాదాలు చేయడాన్ని వీటంటి దుర్మేధలు అంటారు. అశ్రద్ధ, దుర్మేధ ఏం చేస్తుంది? తపస్సుని పతనం చేస్తుంది. ఇది రెండు తెలుసుకుంటే చాలు. అది ఏమాత్రం అంకురిస్తున్నట్టు కనిపించినా వాటిని తుంచడానికి ప్రయత్నించుకోవాలి. అది ఈ కథలో మనం గమనించవలసిన విషయం. ఇందులో ఏది జరిగినా మన లోపలికి ఎన్ని రకాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ చెప్పిన దేవతలు పాపరూప, రోగరూప దేవతలు పేర్లు తలుచుకుంటేనే భయం వేస్తుంది. అక్కడ చాలా వివరాలు ఇచ్చాడు, చెప్తే భయం వేస్తుంది. నేను చెప్పలేదు కానీ ఎన్ని రకాల దేవతలు ఉన్నారు. అవేవో ఈశ్వరుడు పేర్లు చెప్పుకుంటే పుణ్యమైన వస్తుంది, వాటి పేర్లన్నీ చెప్పి భయపెట్టడం ఎందుకని నేను చెప్పలేదు. అన్ని రకాలు ఉన్నాయి.
ఇన్ని రకాలు కూడాను మనలోకి ప్రవేశించేస్తాయి. అశ్రద్ధ దుర్మేధ అనే రెండు విండోస్ ఓపెన్ అయ్యాయా, ఇవన్నీ మీదకు వచ్చేస్తాయి. ఇవన్నీ మీదకు వస్తే బుద్ధి సరిగ్గా పనిచేయదు. మరి ఏది చెప్పినా వాడిని ఎవ్వడూ బాగు చేయలేడండి. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అనే మాట మనకు అక్కడ పుట్టింది. అందుకే దుర్మేధ అశ్రద్ధ అనేటటువంటి ప్రవేశించగానే విడిచిపెట్టే శత్రుద్రం దాంతో వచ్చే, అంటే శ్రద్ధతో సుమేధతో, అక్కడ మళ్ళీ మేధ ఉంది, శ్రద్ధతో చక్కని విచారణతో. అక్కడ మేధ అని ఎందుకు చెప్పారంటే విచారణ, శ్రద్ధాపూర్వకమైన విచారణతో చింతనతో మేధను పనిచేయించాలి. అదే గురుగారు చెప్పారు కదా అని చేయడం శ్రద్ధ ఎలాంటిదో, మేధను పనిచేయించడం, భావించడం, చింతించడం, జ్ఞానం, ఇదంతా బుద్ధికి సంబంధించిన పనులు, ఇవన్నీ వినియోగించాలి. అందుకే శ్రద్ధ మేధ ఈ రెండింటిని కలబోసి మనం రుద్రాన్ని జపించాలి. ఎప్పుడైతే శ్రద్ధ లేదో వాడు తరించిన విషయం పరమాత్మే చెప్పాడు గీతలో, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు. ఆ శ్రద్ధ తత్పర సంయతేంద్రియ, ఎంత గొప్ప మాటలు చెప్పాడండి. ఎలా తయారు చేస్తున్నాడు కృష్ణుడు అక్కడ, సాధన కోసం మనం ఏదైనా గ్రంథం చదవాలండి. అంతేగాని చెప్పిన వెంటనే లోకం ఎంత బాగా చెడిపోతుందండి, ఇవన్నీ గ్రహించట్లేదు అని వెంటనే పుస్తకం రాస్తాం. గ్రహించట్లేదు సరే, అదే మనం ఎంత ఆచరిస్తున్నామని. అందుకు అధ్యయనం చేయాలి. శ్రద్ధావాన్ తత్పర సంయతేంద్రియ మూడు చెప్తున్నాడు ఇక్కడ. తత్పర ఆ పరమాత్మ యందు పరత్వ బుద్ధి కలిగి ఉండుట, సంయతేంద్రియ ఇంద్రియములను నిగ్రహించుకునుట, తత్పర సంయతేంద్రియ అటువంటి మూడు లక్షణములు ఎవరికుంటాయో వాడికి జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి, ఆ జ్ఞానం వల్లనే పరమమైన శాంతిని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి ఎప్పుడు అచిరేణాది గచ్చతి, చాలా తొందరగానే వాడికి లభిస్తుంది. అందుకు ఎవడయ్యా నశించిపోతాడంటే అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి అని చెప్పాడు. అజ్ఞుడు, అశ్రద్ధధానుడు, సంశయాత్మకుడు వీళ్ళు నశించిపోతారట. అందుకు శ్రద్ధతో మేధతో మనం అజ్ఞానాన్ని అశ్రద్ధని సంశయాన్ని వదులుకుని సాధన చేయాలి. ఇది చెప్పుకోవడం కథ యొక్క ప్రశస్తో రుద్రం యొక్క ప్రశస్తో చెప్పుకోవడానికి కాదు, సాధన ఎలా చేయాలి అనేటువంటి విషయానికి కూడా మనకు సహకరిస్తుంది. అందుకే రుద్రంలో మనం వింటే చాలు, ఇప్పుడు ఇక్కడ విని ప్రారంభిస్తామంటే రేపటి నుంచి అనుకోనక్కర్లే, వినడమే సాధన అని శ్రద్ధ మేధతో వింటే ఆ సాధనే సిద్ధవుతుంది. అచిరేణ అధిగచ్చతి వెంటనే వస్తుంది. పరమేశ్వరుడు చాలా వెంటనే ఫలిస్తుందండి ఆయన్ని కానీ మనం ఆశ్రయిస్తే, అందులో ఏమీ సందేహం లేదు, సందేహ పడకూడదుట. అందుకే మనకి విద్యారణ్యులు వాళ్ళు శంకర విజయం దాస్తో గొప్ప మాట చెప్పారు. ఏమనంటే ఆదిశంకరుల్ని కన్న తండ్రి శివగురువు ఆర్యాంబ, ఆ శివగురువు సంతానం లేదే అని బాధపడుతున్నట్ట. అప్పుడు ఆర్యాంబ ఒక మాట చెప్తుంది, పరమేశ్వరుని ఆరాధిద్దామని. ఆరాధిస్తే ఫలిస్తుందా అనే సందేహాన్ని వెలిబుచ్చలేదనుకోండి, కానీ ఆమె సమాధానం చెప్తోంది, శివుణ్ణి ఆరాధించితే తప్పకుండా ఫలిస్తుంది. ఎలాగా అంటే ఆయన వైపు చేసే ఏ ఆరాధన కూడా ఒట్టిపోదు. ఎందుకు? సార్థకమైన అమోఘమైన పరమేశ్వరుడు కోసం చేస్తున్నావు కనుక అది అమోఘంగా ఫలిస్తే వ్యర్థం కాదు అని గొప్ప మాట చెప్తుందండి. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, విద్యారణ్యులు ఇచ్చిన గొప్ప మాట అది.

దేవతాసు జడిమ అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవతల్లో జడత్వం లేదు, పూర్ణ చైతన్యమైన వారు. వారు తప్పకుండా స్పందిస్తారు, అనుగ్రహిస్తారు. అందుకే అచిరేడ అధిగచ్చతి, తప్పకుండా సాధనానుగుణమైన ఫలం లభిస్తుంది సుమా. అందుకు సకలము పాపములకు కూడా ప్రాయశ్చిత్త సాధనం ఏది అంటే ఈ రుద్రమని. ఇప్పుడు పురాణాలు ఎలా చెప్పాయో చెప్పేశాం, ఉపనిషత్తులు ఎలా చెప్పాయో చెప్పాం, ఇక ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే అనేకమైన కర్మలు చెప్తుంటాయి, ఆ కర్మల్లో వచ్చే లోపాలు ఎలా పూరించాలో ప్రాయశ్చిత్త విధానాలు చెప్తుంటాయి. అన్ని ధర్మశాస్త్రములు ప్రాయశ్చిత్తంగా చెప్పినది రుద్రాన్ని. అది విశేషం. రుద్రం ఎన్ని రకాలుగా మీరు వాడుకోవచ్చో చూడండి. తను ప్రాయశ్చిత్తంగా చెప్పే మద్యం పీత్వా గురుదారాంశ్చ గత్వా స్థేయం కృత్వా బ్రహ్మ హత్యాంచ కృత్వా భస్మచ్ఛన్నో భస్మశయ్యాశయానో రుద్రాధ్యాయి ముచ్యతే సర్వ పాపైహి. ఈ పాపములు లిస్టు చెప్పి ఈ పాపముల నుంచి పోగొట్టగలిగే శక్తి రుద్రానికి ఉంది సుమ. అంతేకాదు వేద మేక గుణం జప్త్వా తదన్నైవ విశుద్ధ్యతి. వేదం అంతా చదివితే ఆ రోజంతా అప్పుడు ఆ రోజుకు శుద్ధమవుతాడు. కానీ రుద్రైకాదశిని జప్త్వా తత్క్షణాదేవ శుద్ధ్యతి. రుద్రైకాదశిని జపించిన క్షణంలోనే శుద్ధత లభిస్తుంది సుమ. ఎలాగయ్యా అంటే గొప్ప ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ సూత సంహితలో. వృక్షస్య మూలసేకేన శాఖా పుష్యంతి వయ్యథ శివే రుద్రజపాత్ ప్రీతే ప్రీతాయవాస్య దేవత అతో రుద్రజపాదేవా భుక్తిముక్తి ప్రసిద్ధ్యతి. అయ్యా ఒక చెట్టుని చక్కగా వికసింపజేయాలి అన్నా, శక్తినివ్వాలన్నా దాని మూలానికి ఎలా నీళ్లు పోస్తామో రుద్రం జపించే చాలు సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. విశ్వమంతా నిండిపోయిన వాళ్ళు దేవతలు. విశ్వమంతా నిండిపోయిన దేవతలు మనం అనుగ్రహించాలంటే ఒక్క రుద్రం చెప్తే చాలట, దేవతలందరూ కూడా మన ఎడల సుమనస్కులై అంటే సౌమనస్య భావం ప్రేమభావం కలిగి అనుగ్రహిస్తారు అని చెప్పి రుద్రం జపించడం వల్ల సమస్త భూమండలాన్ని శివునికి సమర్పించినటువంటి పుణ్యం లభిస్తుంది. అది విశేషం. ఏదైనా అర్పిస్తే కదండి దేవత సంతోషిస్తుంది అంటే, ఇవ్వగలిగినంత ఇస్తే ఆయన ఆనందిస్తాడు. ఒక్క రుద్రం చదివితే అదే గొప్ప సమర్పణాభావంట అని మనకి మరి యొక్క పురాణంలో శివపురాణంలో చెప్పబడినటువంటి విషయం. ఇలాగా శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా రుద్రం గురించి చెప్తున్నాయి. ఇన్నిటి చేత కీర్తింపబడ్డటువంటిది. అలాగే ఇతిహాసం వైపు వస్తే మనకి గొప్ప గ్రంథమైనటువంటి మహాభారతం రుద్రం గురించి చాలా విశేషంగా చెప్పినది. ద్రోణ పర్వంలో, అనుశాసనిక పర్వంలో, ఇతరత్రా కూడా ప్రస్తావించబడుతూ శతరుద్రీయమైన ప్రత్యేక అధ్యాయం ఉంది. అందులో వ్యాసదేవుడు ఉపదేశిస్తాడు శతరుద్రీయాన్ని ఒకచోట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు రుద్రాన్ని జపించడం అనేటువంటి విషయం మనకి కూర్మ పురాణంలో కూడా ప్రస్తావించబడుతున్నది. ఇలాగ మనం చూస్తే భోగార్థినో ముముక్షుత్వ ప్రాశ్చిత్తార్థినోపి వా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణం చెప్తున్న మాట. భోగములు కోరేవారైనా, మోక్షాన్ని కోరేవారైనా, ప్రాయశ్చిత్తాన్ని కోరేవారైనా రుద్రోపనిషత్తుని పట్టుకుంటేనే వాళ్ళకి గతి లభిస్తున్నది అని చక్కగా వివరంగా మనకి శివపురాణం దీన్ని మించినటువంటిది లేదయ్యా అన్నారు. అసలు మనిషి దేనికోసం తాపత్రయపడతారు? దీనికి మన వేదం చక్కగా చెప్పింది. మన అవసరాలు మనకన్నా వేద మార్కు బాగా తెలుసు. పిల్లాడికి ఏం కావాలో తల్లికి తెలిసినట్లుగా వేదానికి తెలుసు, మనకేం కావాలో అమ్మకి తెలుసు. అందుకే అన్నీ చెప్పింది. అనేక రకాల జీవులకి వారి వారి యొక్క జీవ లక్షణానుగుణమైన మార్గాలతో వారు పొందవలసిన దాన్ని పొందింపజేస్తుంది వేద మార్గం. అందుకే ఏంటంటే అయ్యా జీవులకి రెండు కావాలి, ఒకటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. ఎవరికైనా అదే కదండి, ఇష్టమైనది రావడం, ఇష్టం లేనిది పోవడం. ఈ ఇష్టం అనేది మళ్ళీ రిలేటివ్ టర్మ్, ఎవడి ఇష్టం వాడిది. చిన్నపిల్లవాడికి చాక్లెటే ఇష్టం, పెద్దవాడు తెలివి మీరిపోయాడు కనుక అంతమంత శరణ ముపగమ్య ఇష్టమైన బ్రహ్మముని శరణ వేడుతున్నాం అని చెప్పుకున్నారు బ్రహ్మవాదులు. అందుకు వారికి అది ఇష్టం. బ్రహ్మ భిన్నమైనదంతా వాళ్ళకి అక్కరే లేదు, పరమాత్మకు భిన్నమైనవేవి వారికి అక్కర్లేదు, పరమాత్మే కావాలి. అందుకు వాళ్ళకి అది ఇష్టం, మిగిలిన దాని ఇష్టం. అయితే వాళ్ళకి ఏది ఇష్టమో దానినిచ్చి, వీడికి ఏది ఇష్టమో వాడికి ఇదిచ్చి అన్నీ ఇవ్వగలేదు ఒకటి రుద్రంట. అవత వాడికి కావలసిన ఆ ఇష్టాన్ని ఇస్తుంది, వీడికి కావలసినటువంటి భోగములు ఏవైతే ఉన్నా ఇష్టములు ఇస్తుంది. అయితే భోగముల కోసం రుద్రాన్ని జపించిన తప్పులేదండి, ఏం తప్పులేదు. అయ్యా నాకు ఏదో కష్టం వచ్చింది, రుద్రం పట్టుకున్నారు, మరి ఇష్టం అంటే బ్రహ్మమే అని చెప్పారు, నాకు అది ఇష్టం లేదు కాబట్టి రుద్రం నేను చెప్పను
అంటే దాని యందు నీకు ఇష్టం కావాలి.

మాటీవీలో ఇప్పటి వరకు ప్రసారమైన ద్వాదశ జ్యోతిర్లింగాల మహత్యం 12 ఎపిసోడ్లు 6 విసిడీలుగా ఋషిపీఠం వారి వద్ద లభ్యమగును మరియు శాంతి అనుశాసనిక పర్వాలు శివలీలామృతం రుద్రాభిషేకం విసిడీలు శివపదం 1, 2, 3 భాగాలుగా ఆడియో సీడీలు క్యాసెట్లు లభించును. వివరాలకు ఋషిపీఠం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ 0402765859 9444001091 0

0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: சிவசிவேதி சிவேதி சிவேதி வா பவ பவேதி பவேதி பவேதி வா ஹரா ஹரேதி ஹரேதி ஹரேதி வா பஜ மனஃ சிவமேவ நிரந்தரம் பஜ மனஃ சிவமேவ நிரந்தரம் சிவாய குரவே நமஹ ஸ்ரீ விஷ்ணு ரூபாய நம சிவாய ஸ்ரீ குருப்யோ நம சிவமயமைன சபா சதஸ்சுக்கு சவினய நமஸ்சு. நின்னட்டி ரோஜுன அனன்ய ரூப சிவபக்தி குறிச்சு செப்புக்குனாம். அனன்ய ரூப சிவபக்தி தானிக்கே ஏகபக்தி ஐகாந்திக பக்தி அனே அண்டார். சிவுடு தப்ப அன்யமேமி లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి. దానిని ఉపమన్యు మహర్షి ఏ విధంగా అనన్య భక్తితో శివుని కొలిచి ఇహము పరము ఈ రెండింటినీ సంప్రాప్తింపజేసుకున్నాడనేది. ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే, సర్వాభీష్ట ప్రదాయకుడు శంకరుడు. అది ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తున్నాడంటే సమృద్ధిగా ఇస్తున్నాడు. అది శివుని ద్వారా వచ్చేటప్పుడు ఆ సమృద్ధి ఎంత దివ్యంగా మళ్ళీ లభిస్తుందో చూడాలి. కేవలం పాలు అన్నం అని కూర్చున్నవాడు, అక్కడి నుంచి ఆయన సాధన పెరిగి పెరిగి పెరిగి శివతత్వం ఆ తపస్సులోనే అతనికి పరిపూర్ణంగా స్ఫురించింది. ఆ స్ఫురించిన దానికి ఫలితంగా ఎంతటి మహాసిద్ధిని పొంది శివభక్తాచార్యుడైపోయాడు ఉపమన్యుడు అనేటువంటిది చెప్పుకున్నాం. అందుకే అనన్య భక్తితో ఆయన చేసిన స్తోత్రంలో శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అనే అనన్య భావనతో ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి ఉపాసన చేశాడు ఉపమన్యు మహర్షి. ఇక్కడ వేద పురాణాలు ఇవన్నీ పరిశీలిస్తే శివోపాసకులు ఎందరెందరో మనకు కనబడతారు. వారందరినీ ఎందుకు తలంచుకోవాలంటే త్యాగరాజస్వామి చెప్పినట్టు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనుకోవలసిందే. ఎవరయ్యా మహానుభావులు అంటే భక్తులే మహానుభావులు అని చెప్పేశాడు ఆయన. చందురు వర్ణుని అందచందములు హృదయారవిందమును చూచి బ్రహ్మానందం అనుభవించువారు ఎందరో మహానుభావులు. ఆ కీర్తన నిండా ఆయన చెప్తున్నది భగవద్భక్తులు వారు మాత్రమే మహానుభావులు. భగవంతుని హృదయంలో చూస్తూ పరవశించిపోయి ఆనంద పులకిత గాత్రులయ్యేటటువంటి వారు మాత్రమే మహానుభావులు అని చెప్తున్నాడు. అలాంటి మహానుభావుల్ని తలచుకుంటే ఆ మహాదేవుడి అనుగ్రహం మనకు లభిస్తుంది. అదేవిధంగా ఆ మహానుభావుల మార్గం మనకి సుగమమై మనం ఆ మార్గంలో ప్రయాణించడానికి అనువైనటువంటి పద్ధతులు తెలుస్తాయి. అలాగా శివుని కొలిచినటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే ఏ ఉపాధిలోనైనా శివుని కొలవచ్చు. దాని గురించే శంకరాచార్యులు చెప్తారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా అని. స్వామి, ఉపాధి ఏదైతే ఏముందయ్యా, హృదయం నీ పాదాలు అర్పించాలి. అటువంటప్పుడే సార్థకత. అంతేగాని గొప్ప ఉపాధి అనుకోవడం వల్ల గొప్ప విషయం ఏం లేదు. నన్ను నరుడుగా పుట్టించు, దేవతగా పుట్టించు, మృగంగా పుట్టించు, కీటకంగా పుట్టించు, ఎలా పుట్టించినా పర్వాలేదు. కిం తేన వపుష, శరీరంతో పనే ఉందన్నాడు. హృదయం మాత్రం నీ ధ్యానానంద లహరిలో విహరిస్తూ ఉంటే చాలు, శరీరం ఎలా ఉంటే ఏముంది అన్నాడు. అందువల్లనే మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. మనస్సుంటే చాలు, అది మహాదేవుడికి ఇస్తే చాలు, ఏ శరీరం ఇచ్చినా పర్వాలేదు అంటారు. ఇది విశేషం. అందుకే భక్తుడు మనస్సు మహాదేవుడి దగ్గర ఉండాలన్నదే కోరుకుంటాడు. ఈ విషయమే చైతన్య మహాప్రభు కూడా చెప్తూ, నధనం నజనం నసుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహైతుకీ త్వయి అన్నారు. నాకు కవిత్వాది ప్రతిభలక్కర్లేదు, ధనమక్కర్లేదు, భోగాలక్కర్లేదు, ఎన్ని జన్మలెత్తినా పర్వాలేదు కానీ నెపం లేని భక్తిని మీద ఉంటే చాలయ్యా అన్నారు. నెపం లేని భక్తి అహేతుకి త్వయి అన్నారు. ఏ హేతువు, ఇందుకోసం నిన్ను ఆశ్రయిస్తున్నాను అనే క్లాజ్ లేకుండా నీ పట్ల అవ్యాజమైన ప్రేమ ఉండే జన్మ ఇది చాలు అన్నాడు. అంటే భక్తే ముక్తి అని భావన చేశారు వాళ్ళు. అంతేగాని మోక్షాన్ని ఇవ్వను కూడా వాళ్ళు అడగలేదు. భక్తి ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే అన్నారు. హృదయం హాయిగా శివుడి చరణాల దగ్గర తిరుగుతూ ఉంటే శరీరం ఎక్కడుంటే ఏముంది అనేటటువంటి ఆ దివ్యస్థితిని భావన చేస్తే ఏ ఉపాధిలో ఉన్నవారైనా శివుని చేరవచ్చు అనే ఒక అభయవచనం అందులో మనకు కనబడుతుంది. అందువల్లనే ఈ జన్మకి ఎక్కడండి తర్వాత చూసుకుందాం అని వాయిదాలు వెయ్యరాదనమాట. భగవంతుడు ప్రతివాడికి ఒక బుద్ధిని ఒక శరీరాన్ని ఇచ్చాడంటే తనను చేరుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు అని అర్థం అనమాట. అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇంకా బ్రతుకున్నామంటే ఇంకా అవకాశం ఉందని అర్థం. అందుకే ఎప్పుడు ఈ విషయం వింటాడో అప్పుడు వేగిరి పడతాడు భక్తుడు. ప్రతి క్షణం సార్థకం చేసుకోవాలి. అందరందరూ కొలుచుకున్నారు స్వామిని అంటే ఇప్పుడు గురువు గారు చెప్పిన లిస్ట్లో నరత్వం దేవత్వం అని చెప్పారే, దేవతలు నరులు కీటకాలు అక్కడ వరకు అన్నీ కొలుచుకున్నాయి శంకరుడు. అలా కొలుచుకున్న వాళ్ళందరినీ ఒక్కసారి మనం కొలుచుకోవడం మొదలు పెడితే సురజ్యేష్ఠుడైనటువంటి బ్రహ్మదేవుడే శంకరుని కొలుచుకున్నాడు కదా. మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతిర్ బ్రహ్మాదీనామపి తదవసన్నా స్త్వయి గిరః అథావాచ్య సర్వస్వమతి పరిణావావది గృణన్ మమాప్యేష స్తోత్రే హర నిరపవాధ పరికరః అని మహిమ్న స్తోత్రం అనేటువంటి గొప్ప స్తోత్రంలో పుష్పదంతుడు చెప్తాడు. స్వామి నీ మహిమ ఉందే అది అపారం, అది నాలాంటి వాడికి అందదు, అయినా నిన్ను స్తోత్రం చేయడానికి నేను సిద్ధపడిపోయాను. అందరి వాడిని స్తోత్రం చేసేటప్పుడు నీ బుద్ధి నన్ను పూర్తిగా స్తోత్రించగలదా అని నువ్వు అనుకుంటావేమో. మరి బ్రహ్మాదులు నిన్ను స్తోత్రిస్తున్నారే, వాళ్ళు చెయ్యగలేదు నేను చేస్తే తప్ప అన్నాడు ఆయన. మరి వాళ్ళు చెయ్యగా అంటే వాళ్ళకి నాలుగు ముఖాలు ఉన్నాయి, వేదవేత్త అంటే నాలుగు ముఖాలు కాదు 40 ముఖాలు ఉన్నా మాత్రం నేను పరిపూర్ణంగా వినిపించగలరా? ఏదో ఆ నాలుగు బుర్రలకి వచ్చినంత ఏదో ఆయన స్తోత్రం చేస్తున్నాడు, నాకున్న బుద్ధికి వచ్చినంత నేను స్తోత్రం చేస్తున్నాను. వాళ్ళ స్తోత్రాలు తీసుకుని వాళ్ళని అనుగ్రహించో, నా స్తోత్రం తీసుకుని నన్ను అనుగ్రహించు. నా శక్తి కొద్దీ నేను స్తోత్రం చేస్తున్నాను అన్నాడు. అంటే ఉడతాభక్తి అంటే ఇదే అనమాట. ఉడతాభక్తి అనే మాట మనం సాధారణంగా లోకంలో వాడుతూ ఉంటాం, కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే అది వాడడానికి కూడా భయపడతాం మనం. ఉడతాభక్తిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సాధారణంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు వీడి దగ్గర లక్షల లక్షలున్నా ఒక్క రూపాయి తీసి వాడికి ఇచ్చి ఏదో ఉడతా భక్తిగా నేను ఇస్తున్నాను తీసుకోండి అంటాడు. అంటే ఆ దక్షిణ ఉడతలాగా ఉందేమో కానీ వాడి భక్తి మాత్రం ఉడతా భక్తి కాదు. ఉడతా భక్తి అంటే ఉడత చెయ్యగలిగినంతా చేసింది, అది తన సర్వశక్తుల్ని ధారపోసింది, అది ఉడతా భక్తిలో ఉన్న విశేషం. అయితే లోకంలో ఎవరికైనా సర్వశక్తులు ధారపోస్తే ప్రయోజనం ఉండదు. బాగా గమనించండి, ఎదుటివాడు ఎలా చూసుకుంటాడంటే నా కోసం వీడు ఎంత కష్టపడ్డాడని చూడ్డు, వీడు కష్టపడ్డది నాకు ఎంతవరకు ప్రయోజనం కలిగించింది అనేది చూస్తాడు వాడు. ఇది లోకంలో ఉన్న నైజం. ఉడత తీసుకొచ్చి తను తేగలిగినంత ఇసుక తెచ్చి వంతెనలో వేస్తే మామూలు మానవుడు ఏదో పట్టించుకోడు, ఎందుకంటే ఆ ఇసుక సేతు నిర్మాణానికి సరిపోదు, దేనికి సరిపోదు. కానీ రాముడు అలా చూడ్డు, ఆ ఉడత ఎంత సిన్సియర్గా ప్రయత్నం చేసింది, తన ఎఫర్ట్స్ అన్ని పుట్టప్ చేసింది, తన ప్రయత్నాలన్నీ అక్కడ ధారపోసింది అని గమనిస్తాడు. ఆయన మాత్రమే అనుగ్రహిస్తాడు ఉడతని. అందుకే భగవంతుడు ఒక్కడే ఉడతా భక్తుని అందుకోగలడు, కానీ లోకంలో ఇంకెవరు అందుకోలేరు. సర్వ సమర్పణ చేసిన మనకు చేతనైనంత చేయాలి. అందుకే యథాశక్తి అన్నారు. అది చేతనైనంత అనే మాట మనం నిజాయితీగా అనగలగాలి. నిజంగా చేతనైనంతనా, యథాశక్తి అనే మాట నిజాయితీగా వాడితే యథాశక్తి చేసే పూజను భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎవరి పూజ అయినా అది అటువైపు బ్రహ్మ చేసిన పూజ అనేయండి, ఇటువైపు సామాన్యుడు చేసిన పూజ అనేయండి. నిన్న జాలరి గురించి చెప్పుకున్నాం, ఆ జాలరిని ఎలా అనుగ్రహించాడు. ఇలా చూస్తే అన్ని లోకాలలో అందరు దేవతలు నిరంతర శివోపాసన చేత అభీష్టములు పొందారు అని మనకి అనేక పురాణాలు చెప్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అష్టాదశ పురాణాల్లో ఈ విషయం ఉంది. ఇది కాక వేదాలలో ప్రత్యేకంగా చెప్పబడింది. సమస్తమస్యాశ్రయణేన సిద్ధ్యతి అని వేదపాదస్తవంలో చెప్పబడుతుంది. జైమిని మహర్షి మాట అంటాడు, సమస్తం అస్యా ఆశ్రయణేన సిద్ధ్యతి, అన్నీ కూడా ఈ శంకరుని ఆశ్రయించడం చేత సిద్ధిస్తాయి అనేది వేదవాక్ అన్నమాట. ఆ దివ్యమైన వాక్యాన్ని నిజం చేస్తూ అనేక మంది ఆరాధించారు స్వామివారిని. అలాగ ఆరాధించిన వారిలో నారాయణుడు శివారాధకుల్లో అగ్రగణ్యుడైనటువంటి వాడు. కనుక శివారాధన యొక్క వైశిష్ట్యం తెలియాలి అంటే నారాయణ యొక్క అనుగ్రహం ఉండాలిట. అందుకు శివారాధకులము అని చెప్పేవారు నారాయణుడు గారిని ఉపేక్షిస్తే ఆ శివుడే సంతోషించడు ముందు. ఆ నారాయణుడు శివుణ్ణి ఎలా ఆరాధించాడు అన్నదానికి శివపురాణం, స్కాంద పురాణం ఇత్యాది పురాణాలే కాక మహాభారతంలో ప్రత్యేకించి కొన్ని అధ్యాయాలు చెప్పబడుతుంది. ఆ నారాయణుణ్ణి ముందు స్మరించమన్నారు. అందుకే శివుని ముందు దేవమండలాన్ని భావన చేసినప్పుడు ముందు నారాయణుని భావన చేసి తర్వాత బ్రహ్మాది దేవతల్ని భావన చేసి ఇలాగ మనం ఆరాధిస్తాం. ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే ఈ విషయం చెప్పేటప్పుడు పరిపూర్ణమైన వైదిక సంస్కృతి పట్ల పూర్తి స్ఫురణతో స్పృహతో మాట్లాడాలి మనం. అక్కడికక్కడే అని కాకుండా పూర్తి వైదిక మతం పట్ల అవగాహనతో మాట్లాడాలి. ఎందుకంటే మరొక చోటకు మనం వెళ్ళేటప్పటికీ అక్కడ విష్ణు పారమ్యం చెప్పబడుతుంది. విష్ణువు పరమదైవం, ఒకచోట శివుడు పరమదైవమని, మరొకచోట విష్ణు పరమదైవమని, మరొకచోట శక్తి పరమదైవమని, ఇంకొకచోట గణేశుడు పరమదైవమని చెప్పబడుతూ ఉంటుంది. మరి ఇన్ని భేదాలు పురాణాల్లో కనబడుతుంటాయి కదా, ఈ పరస్పర విరుద్ధం ఏమిటి అనే సందేహం అందరిలో కలుగుతూ ఉంటుంది. కనుక అది కూడా స్పష్టం చేసుకుని తర్వాత విషయంలోకి మనం వెళదాం. ఇదంతా కూడా మన వైదిక మహర్షుల యొక్క హృదయాన్ని దర్శించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చెప్పింది మన వేదవాంగ్మయమే. ఒకే వ్యాసుడు అన్ని పురాణాల్లో అన్నీ చెప్పాడు. అంతెందుకు, మన శంకరాచార్యుల వారిని తీసుకున్నా, ఆయన రచించిన శివస్తోత్రాలు తీసుకుంటే నువ్వు తప్ప మరొక శరణ్యం లేదయ్యా, నువ్వే పరమదైవం అంటారు. అది పక్కన పెట్టి ఆయన రచించిన విష్ణు స్తోత్రాలు తీసుకుంటే శంకరాచార్యులు ఎన్ని విష్ణు స్తోత్రాలు రాశారో, కృష్ణుని మీద కూడా అద్భుతమైన గ్రంథాలు రచించారు ఆయన. ఆయన అంటాడు నాకు కృష్ణుడు చాలంటాడు మరొక చోట వచ్చేటప్పటికి. మరి అదే శంకరాచార్యులు ఈ రెండు మాటలు అనగలిగారా అంటే మనం ఆ హృదయం అర్థం చేసుకుంటే వైదికమైన సంస్కృతి అంతా అర్థమవుతుంది. ఎవరు ఏ దైవాన్ని అభీష్టంగా ఎంచుకుంటారో వారు ఆ దైవమే తనకు పరమదైవం అనుకోవడం అనేటువంటిది జీవ లక్ష్యం. అందులో తప్పేమీ లేదు. పరమదైవం, అభీష్ట దైవం ఒకడు ఉంటాడు, అది జీవ లక్షణం బట్టి ఎంపిక జరుగుతుంది. అదే అనన్య భక్తి అంటే. అయితే అదే సమయంలో ఇదే విధంగా ఇంకొకడు తన అభీష్ట దైవాన్ని భావన చేస్తాడు అని స్పృహ వేడుకుంటారు. అంతేగాని ఈ దైవమే పరమము, మిగిలిన వాళ్ళు దేనికి పనికిరారు అనేదాన్ని సంప్రదాయం మాత్రం చేయకూడదు. అతడు సమస్త భావనతో ఆశ్రయించడం గొప్పదే. కానీ ఈ విధమైనటువంటి నిందావాక్యములు, కించపరిచే వాక్యాలు చేస్తే అది మతమైపోతుంది. భక్తి వేరు, మతం వేరు, ఆధ్యాత్మికత వేరు, మతం వేరు. శంకరాచార్యాదులు మత ప్రవక్తలు కాదు, వారు తత్వ ప్రవక్తలు. తత్వాన్ని బోధించారు, ధర్మాన్ని బోధించారు. మతం అంటే పరిధుల్లో కుంచుకుపోయేది. కనుక మతం నుంచి ఆధ్యాత్మికతలోకి మనం ఎదగలగాలి. అది స్ఫురణలో ఉంచుకుని మన అనన్య భక్తిని సాగిస్తే ఎవరికీ గొడవ ఉండదు. ఈయన పరమదైవం అంటారు, ఆయన పరమదైవం అంటారు. ఇంతకీ పరమదైవం ఎవరు అంటే, పరమదైవం అనేది కామన్ చేసుకుంటే ఒకే పరమదైవాన్ని ఈయన విష్ణువుగా చూశాడు, ఆయన శివుడిగా చూశాడని గమనించాలి. అందుకే మన సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఒక్కదాన్ని గమనించండి, సత్యనారాయణ వ్రతం చాలు కలియుగంలో అని చెప్పారు. ఏమని మన పురాణాలు ఘోషించాయి, స్కాంద పురాణాలు విశేషంగా చెప్పి అనాదిగా ఈ దేశంలో సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి. ఎక్కడ, మొత్తం దేశంలో, ఏదో ఒక రాష్ట్రంలో కాదు, అన్ని చోట్ల సత్యనారాయణ వ్రతం చాలా ప్రసిద్ధి. సత్యం, శివం, సుందరమైన పరమాత్మే నారాయణుడు అని భావన చేసి ఒక్క సత్యనారాయణ వ్రతాన్ని మనం గమనించితే, ఇప్పుడు ఈ శివతత్వ ప్రవచనాల్లో సత్యనారాయణ వ్రతం ప్రసక్తి అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే మన నిత్య జీవితంలో తిరిగేటప్పుడు వచ్చే అనేక సందేహాలకు సమాధానాలు కూడా ఇలాంటి సందర్భాల్లోనే తీర్చుకోవాలి. మన శివతత్వం చెప్పినా వైదిక మతం మీద మాట్లాడుతున్నాం కనుక సమన్వయాన్ని ఏనాడు విస్మరించరాదు అనే స్పృహతో మాట్లాడుతుంటాం. సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ప్రధాన కేంద్రంలో కలశం పెడతాం. కలశం పెట్టి సత్యనారాయణ ప్రతిష్ట చేసి దాని చుట్టూ ఇతర దేవతలందరినీ ప్రతిష్ట చేస్తాం. అందులో గౌరీ శంకరులు, బ్రహ్మ సరస్వతి, మళ్ళీ విష్ణు లక్ష్మి, వీళ్ళని కూడా పెడుతున్నాం. మీరు గమనించితే మీరే ఆశ్చర్యపోతారు, మరి అక్కడ లక్ష్మీ విష్ణువుని పెడితే మళ్ళీ మధ్యలో సత్యనారాయణ ఏమిటి అని కూడా మనకు అనిపిస్తుంది. మళ్ళీ ఆ చుట్టూ అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ఇంకా వాటికి ఉన్నటువంటి అధిదేవత, ప్రత్యధిదేవతలు, వీరందరినీ ఒక మండపం మీద ఆరాధన చేస్తాం. ఎంత గొప్ప భావన చేశాడు వ్యాసదేవుడు. అందుకే అన్నాడు, కలియుగంలో సత్యనావర్తం ఒక్కటే చాలయ్యా బాగుపడ్డానికి, నెలకొకసారైనా చేసుకోండి అని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడు, ఈ స్కాంద పురాణ రేవాఖండంలో వస్తుంది మనకి. ఈ ఒక్కటి మీరు భావన చేస్తే అందులో సమస్త విశ్వచక్ర నిర్మాణం మన ఎదురుగా మండపంలో వచ్చేసింది. సమస్త విశ్వాన్ని నడిపే దేవతాశక్తులన్నింటినీ మన మండపంలో ఆవాహన చేసాం. ఒక్కసారి అది తలంచుకుంటే ఒళ్ళు పులకించాలి మనకి. విశ్వచక్ర నిర్మాణ దేవతలందరూ నా ముందున్నారు అనే భావన ఎంత గొప్పగా ఉంటుంది. అయితే బ్రహ్మ విష్ణువులు అక్కడే ఉన్నారు, మధ్యలో రమా సత్యనారాయణులు ఏమిటి అంటే త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైన పరబ్రహ్మ అని. బ్రహ్మగా విష్ణువుగా రుద్రుడుగా వచ్చిన వాడు కూడా ఉన్నాడనమాట, అతడు మూలమైనటువంటి పరబ్రహ్మ. ఆ మూలమైన పరబ్రహ్మాన్ని ఆరాధించినప్పుడు ఈ ముగ్గురిలో ఏ ఒక్కరినైనా పరబ్రహ్మగా మనం భావన చేస్తాం. చేసినప్పుడు ముందు పరబ్రహ్మ భావన చేసి మళ్ళీ ముగ్గురిని విడిగా కూడా ఆరాధన చేస్తాం, అది విశేషం. అందుకే అమ్మవారిని కూడా బ్రహ్మ విష్ణు శివాత్మిక అనడంలో ఉద్దేశం, ఆ మూల వస్తువునే అమ్మవారుగా అంటున్నాం, ఆ మూల వస్తువునే విష్ణువుగా అనొచ్చు, ఆ మూల వస్తువునే శివుడుగా అనొచ్చు. ఇది మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. దీనికోసం పెద్ద ఆర్గ్యుమెంట్లు ఏమీ అక్కర్లేదు, అక్కడ దృష్టి పెడితే చాలు. గజేంద్రుడు చేసిన స్తోత్రంలో కూడా ఎవ్వని చే జనించి జగము ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని ఎందు డిందు అని సృష్టి స్థితి లయలు చెప్పాడు. అందులో ఒక్క స్థితికర్తని స్తోత్రం చేయలేదు, ఒక్క లయకర్తని స్తోత్రం చేయలేదు, ఒక్క సృష్టికర్తని స్తోత్రం చేయలేదు. మూడు చేసేవాడికి నమస్కారం అన్నాడు. మూడు చేసేవాడికి నమస్కారం అంటే అర్థం ఏంటి? మూడు చేసేది ఒకటి ఉంది, ఈ మూడు కాకముందు సృష్టి స్థితి లయలు సృష్టి జరిగేటప్పుడు ఉంది, సృష్టికి ముందో సృష్టి స్థితిలో మూలమైన వాడు ఉన్నాడు. కనుక మనం ఎవరిని అభీష్టంగా చూసినా ఆ మూలానికి వెళ్ళి పరబ్రహ్మ దృష్టితో భావన చేయాలి. దేవతని పరబ్రహ్మ దృష్టితో భావన చేయాలి, కానీ ఒట్టి దేవతా దృష్టితో భావన చేయకూడదు. ఒట్టి దేవతా దృష్టితో భావన చేస్తే అక్కడికక్కడ కోరిక తీరిపోతుందేమో కానీ మోక్షము పరమార్థము వంటివి లభించవు. దేవతని పరబ్రహ్మ భావనతో ఉపాసన చేసినప్పుడే మోక్షం అనేది సిద్ధిస్తుంది. అందుకే భస్మాసురుడు మొదలైన వాళ్ళకి శివుడు సాక్షాత్కరించిన మోక్షం రాలేదు. ఎందుకంటే వాళ్ళ కోరిక తీర్చడానికి శివుడు ఒక సాధనం అనుకున్నారు, ఒక దేవుడు అనుకున్నారు, అంతేగాని పరబ్రహ్మ దృష్టి లేదు వాళ్ళకి. భక్తి ప్రేమ అనేది లేదు, ఒక స్వార్థపూరితమైనటువంటి అవగాహన మాత్రమే ఉంది. పరబ్రహ్మ అంటే సర్వవ్యాపకమే సర్వకారణమే సర్వమూలమైనటువంటి మహాతేజమనే స్పృహ, ఆ స్పృహతో ఆరాధించిన వాడికి మాత్రమే మోక్షం వస్తుంది. ఇక్కడ రమా సత్యనారాయణుల దగ్గర మనం వీళ్ళందరినీ పెట్టుకున్నాం, గౌరీ శంకరుని, అంత మాత్రాన వాళ్ళు తక్కువైపోలేదు. మధ్యలో వీళ్ళని పెట్టి చుట్టూ వాళ్ళు పెట్టడం అంటే అర్థం మధ్యలో శక్తే చుట్టూ ఉంది అని అర్థం. ఒక వృత్తం మనం గీసామంటే బిందువులో ఉన్న శక్తే పరిధంతా వ్యాపించి ఉంటుంది. బిందువుని మనం కేంద్రంగా తీసుకుని వృత్తం గీస్తాం. ఇంత వృత్తం నిర్మాణం అవడానికి బిందువే ఆధారమైంది కదా. అలాగే ఇంత విశ్వచక్రం నిర్మాణానికి మూలమైన పరబ్రహ్మ ఆరాధన. ఆ పరబ్రహ్మని మనం సత్యనారాయణ స్వామిని ఆరాధన చేస్తాం ఆ సమయంలో. అలాగే రుద్రాభిషేకం చేసేటప్పుడు ఆ పరబ్రహ్మని రుద్రాన్ని ఆరాధిస్తున్నాం. ఆరాధింపబడేవాడు మాత్రం ఆ పరబ్రహ్మ. ఇది స్పృహలో ఉంచుకున్నవాడు ఏ దైవాన్ని నమస్కరించినా చలించాడు, వాడు మనస్సు చెదరదు. అందుకే వాడు గణపతి గురించి చెప్పినా లేచి చిందులు వేస్తాడు, శివుడు గురించి చెప్పినా ఆనందిస్తాడు, కృష్ణుడు గురించి చెప్పినా ఆనందిస్తాడు, రాముడు గురించి చెప్పినా ఆనందిస్తాడు. ఎందుకంటే వాడికి స్పష్టమైన అవగాహన ఉంది. ఆ అవగాహన కల్పించాలి జాతికి, లేకపోతే చాలా ప్రమాదం. ఇవాళ ఈ ప్రస్తావన తేవడానికి కారణం ఏమిటంటే ఇటీవల కొన్ని గ్రామాలలో కొందరు పని కట్టుకుని వెళ్ళి సత్యనారాయణ వ్రతం చెయ్యవద్దు అని ప్రచారాలు చేస్తున్నారు. చేసి కొత్తగా లక్ష్మీనారాయణ వ్రతం అని ప్రవేశపెడుతున్నాం, సత్యనావ్రతాలు వద్దని. ఎందుకంటే సత్యనావ్రతంలో గౌరీ శంకరులు ఆహ్వానింపబడతారు, ఆ శివ శబ్దం భరించలేనంత ఒక దుర్మార్గత్వం ప్రబలిపోతుంది. ఇది ఊళ్ళ ఊళ్ళల్లో ఒక వ్యాధిలా వ్యాప్తి చేస్తున్నారు. దానికోసం శృంగేరి శంకర పీఠాధిపతులు స్పందించి ఇటీవల కొన్ని గ్రామాలలో మనకు పరిసరాల్లో ఉండేటువంటి గ్రామాల్లో కూడా వారు అసలైన పరబ్రహ్మ తత్వాన్ని ప్రతిపాదించడానికని మళ్ళీ సత్యనావ్రతము మొదలైన వ్యాప్తి చేస్తున్నారు. ఈ విధమైనటువంటి వేద మత అద్వైత మత సమన్వయం కోసమని మళ్ళీ ఇక్కడ కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది తెచ్చుకున్నప్పుడు సత్యనారాయణ వ్రతం అంటే ఎంత విశిష్టమైనదో భావించండి. సమస్త విశ్వచక్రం సమస్త వేద హృదయం అక్కడుంది. ఇంద్రాది దేవతలు అందరూ మనకు నిత్యం వందనీయులే, వారందరూ కూడా ఆ విష్ణువు యొక్క రూపమే, ఆ శివుని యొక్క రూపమే. అందువల్లనే శివుడు పరమ విష్ణు భక్తుడు, విష్ణువు పరమశివ భక్తుడు. వైష్ణవానాం యథాశంభు అన్నారు. వైష్ణవుల్లో మొదటివాడు ఎవరయ్యా అంటే శివుట్ట. మరి అడియేం దాసోహం అంటూ దాసుడికి దాసుడికి దాసుడికి దాసుడికి దాసుడికి వందనం అనుకునేటటువంటి గొప్ప మతంలో ఉన్నామనుకుంటూ శివునికి ప్రథమ భక్తువే విష్ణువుకి ప్రథమ భక్తుడైన శివుణ్ణే విస్మరిస్తే విష్ణువు సంతోషిస్తాడా? బా ఆలోచించండి. విష్ణువుకి ప్రథమ భక్తుడు శివుడు అని అంగీకరించినప్పుడు ఆ శివుణ్ణి తలంచుకోకుండా విస్మరిస్తే విష్ణువు సంతోషిస్తాడా? అలాగే శివభక్తులు కూడా విష్ణువుని తలంచుకోవాలి. ఇది మనం రోజు ఒట్టు పెట్టుకోమన్నారు. అందుకే సంధ్యాకాలాల్లో యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరణ పశ్యామి తథామే స్వస్తిరాయుషి అని మనం ఒట్టు పెట్టుకుంటాం రోజు కూడాను. ఈ విధంగా ఆ అభేద స్థితితో శివతత్వ భావన చేద్దాం మనం. ఇక్కడ రామమంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ కూర్చుంటట్టు ఆయన. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి అంతే కదా రామమంత్ర జప పరాయణుడు. రామతత్వ రహస్యం ఆయనకి తెలుసు బాగా. అంతేకాదు కృష్ణావతారంలో కృష్ణుడు బాల్యలీలలు చేస్తూ ఉంటే ఆయన వచ్చి పరిశీలించేవంట. ఇవి ఇతర పురాణాల్లో చెప్తూ ఉంటారు. అంత ఇష్టం ఆయన కృష్ణుడన్నా బృందావనమన్నా మన శివునికి. అందుకే బృందావనంలో కూడా బృందావనేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు. ఈ విధంగా ఎక్కడ విష్ణు ఉంటాడో అక్కడ శివుడు ఉంటాడు, ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ విష్ణు ఉంటాడు. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ గనక. ఇలాగా వారు హృదయాన్ని వారు ఆరాధించుకుంటున్నట్లుగానే నారాయణుడు ఒకసారి శివుణ్ణి అర్చన చేశాడట. ఆ అర్చన ఎలా చేశాడో చూడండి. దీని గురించి పురాణాల్లో చెప్పినవి వాళ్ళు వివరించితే పుష్పదంతుడు అనేటువంటి గంధర్వుడు ఈ మహిమ్న స్తోత్రం ఏదైతే ఉందో దానిలో చెప్తాడు. హరిస్తే సహస్రం కమలబలి మాధాయ పదయోహో యదేకోనే తస్మిన్ నిజముదహరన్ నేత్ర కమలం గతో భక్త్యుద్రేక పరిణతిమసౌ చక్రవపుష త్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతాం. హరిస్తే సహస్రం. నారాయణుడు ఒకసారి శివుణ్ణి ఆరాధన చేయాలని 1000 కమలాలతో ఆరాధన చేయాలనుకున్నట్ట. ఎందుకంటే శివుణ్ణి ఆరాధన చేయాలంటే ఏదో ప్రయోజనం పొందాలను అని కాదు, ఆ ఆరాధనలోనే ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం ఆత్మానందం. శివుని ఆత్మ విష్ణువు, విష్ణువు ఆత్మ శివుడు. అందువల్ల ఆ శివుణ్ణి ఆరాధించడానికి 1000 కమలాలు దగ్గర పెట్టుకున్నట్టు ఆయన. 1000 కమలాలు దగ్గర పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉంటే మొత్తం 999 నామాలు పూర్తయ్యాయి, ఒక కమలం లేదు 1000 నామానికి. అంటే అది శివలీలనుకోండి, ఆ కమలం దొరకలేదు. పూజ మధ్యలో లేవకూడదు, పూజ మధ్యలో మాట్లాడకూడదు, పూజ మధ్యలో సైగలు కూడా చేయకూడదు. ఎందుకంటే ఎదురుగా పరమాత్మ ఆవహింపబడ్డాడు అని స్పృహగాని మనకుంటే ఆ పనులు చేయగలమా? ఎదురుగా ఉన్నది వస్తువో ఏదో పటమో కాదు, పరమాత్మ ఆవహింపబడ్డాడు మన భావనతో అన్నప్పుడు ఆయన ముందు ఎంత వినయంగా ఉండాలి. ఆ దేవతాశక్తి మనం అనుసంధానం చేసుకుంటున్నప్పుడు మన దృష్టి కానీ మన నిష్ఠ కానీ చెదరకూడదు అన్నమాట. అందుకు నియమం అది, మధ్యలో లేవకూడదని. ఇక్కడ నారాయణాదులు కూడా నియమాలు పాలన చేస్తారని ఆ విశేషం బాగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఆయన చూసి మధ్యలో లేవకూడదు, మరి 1000 కమలాల పూజ ఎలా పూర్తవుతుంది? వెంటనే ఆయనకు భావనకు వచ్చిందిట, నన్ను అందరూ పద్మాక్షుడు అంటారు కదా, అంటే పద్మములు వంటి నేత్రములు కలవాడు అని. కనుక 1000వ పద్మంగా నా నేత్రాన్ని ఇస్తాను అనుకున్నట్ట. హరిస్తే సహస్రం కమల కమల బలి మాదాయ పదయో ఎదో కోనే తస్మిన్ నిజముదహరన్ నేత్ర కమలం. ఒకడు తగ్గేటప్పటికల్లా తన నేత్రకమలాన్ని తీసేట. తీయబోతూ ఉంటే వెంటనే శివలింగం నుంచి శివుడు ఆవిర్భవించి వచ్చి ప్రేమగా నారాయణ్ణి గాఢాలింగనం చేసుకున్నట్ట. చేసుకుని శివుడు సూర్యమండలానికి అధిష్టాన దేవత. నవగ్రహాలకు సంబంధించిన శాస్త్రాల్లో సూర్యమండల అధిష్టాన దేవత శివుడు. ఆది దైవమైనటువంటి శివుడే ఆదిగ్రహమైనటువంటి సూర్యునికి అధిష్టాన దేవత. అందుకే శివారాధన చేసేవారికి సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. సూర్యుడెవరు? గ్రహపతి. గ్రహములన్నిటికీ పతి సూర్య భగవానుడు. కనుక శివుని ఆరాధించితే గ్రహములన్నీ అనుకూలించడానికి కారణం సూర్య భగవానానికి అధిష్టాన దేవత గనక. ఇది విశేషం అన్నమాట. అందువల్లనే సౌరశక్తి విశేషంతో ఆయన ఒక అద్భుతమైన చక్రాన్ని తీసేట. అదే సుదర్శన చక్రము. ఎందుకంటే దర్శన శక్తి కూడా సూర్య భగవానికి సంబంధించింది. ఇవన్నీ ఇంత ఒకదానికోట అంత సంబంధం ఉంటాయన్నమాట. సుదర్శన చక్రం దాన్ని తీసి నారాయణుడికి కానుకగా ఇచ్చాట శివుడు. ఆ విధంగా గ్రహించాడని మరో పురాణంలోకి మీరు వెళితే సూర్య భగవానుడి నుంచి సుదర్శన చక్రం తయారు చేయబడి విష్ణువు చేతికి వెళ్ళింది అనేటటువంటి విషయం కనబడుతుంది. అది చూసి ఇక్కడొకలా చెప్పారు, అక్కడొకలా చెప్పారు, ఏది నిజమండి? కనుక మన పురాణాలన్నీ అబద్ధాలండి అంటాడు. అన్వయించుకోవడం చేత కాక ఆ మాట అంటున్నాను ఇక తప్ప పురాణాలు విరోధాలు చెప్పం. ఒకచోట ఒక విషయాన్ని చెప్తే మరొక చోట ఒక మరో విషయాన్ని చెప్తా, ఈ రెండింటినీ సమన్వయించుకుంటే ఒక రహస్యం పుడుతుంది. అది విశేషం అన్నమాట. ఆ రహస్యం ఏదో కలిపి ఇప్పుడు మీకు చెప్పాను. ఈ విధంగా అన్వయించుకోవాలి. అందుకే సమన్వయం అనేటటువంటిది దేవతాశక్తిట. అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ సమన్వయం అనేది ఉండదుట. అందుకే లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో చెప్తాడు, సమన్వయశ్చ వేదానాం అవిరోధస్త్వమేవహి అని. వేదాదులు చూస్తూ ఉంటే ఒకదానికోటి విరుద్ధంగా కనిపిస్తుంటాయట. అంటే వేదాదులు అంటే పురాణములు అన్నీ కలుపుకుని వేదాదులు అంటే, ఇవి చూస్తే ఒకదానికోటి విరుద్ధంగా కనబడుతుంటాయి. కానీ అవి విరోధములు కావమ్మా, అవిరోధములు. అయితే ఆ సమన్వయం ఎలా తెలుస్తుంది? తల్లి నువ్వే ఆ సమన్వయానివి అన్నారు. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే గాని సమన్వయం అనేది రాదు. సమన్వయం అనేది ఉంటేనే గాని విరోధం అనేది పోదు. విరోధం అనేది పోతేనే గాని కలహం అనేది పోదు. కలహం అనేది పోతే గాని అలక్ష్మి పోదనమాట. అది విశేషం. అలక్ష్మీ కలహాధారాన్ని ఎక్కడైతే కొట్టుకోవడం జరుగుతుంటాయో అక్కడ దరిద్రాలన్నీ ఉంటాయని చెప్పాడు. ఎలా కొట్టుకోనియండి, భాషతో కొట్టుకోనియండి, మతంతో కొట్టుకోనియండి, దేనితో కొట్టుకున్నా దరిద్రాలకి నిలయం. కనుక అన్నిటికీ సమన్వయం అనేది చాలా ప్రధానం. ఆ సమన్వయమే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం. కనుక మనం ఆ అనుగ్రహాన్ని మహాలక్ష్మి వారిని అడగాలి, అడిగి సమన్వయించి చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆ శివుడు నారాయణునికు సుదర్శన చక్రాన్ని బహూకరించాడు. ఇది నారాయణుడు చేసిన శివారాధన. అంటే దేవతలు ఎవరెవరు ఎలా ఆరాధన చేశారు చెప్పుకొస్తున్నాం మనం. నారాయణుడు ఈ విధంగా సుదర్శనాన్ని పొందాడు. అంతేకాకుండా యుగే యుగేతు కృష్ణేన తోషితో వై జనార్దన అని మహాభారతంలో వాక్యం. ప్రతి యుగంలో కూడా జనార్దనుడి చేత శివుడు స్తోత్రింపబడుతుంటాడు. అంటే ఈయన ఎప్పుడు అవతరించినా శివారాధన చేస్తాడనమాట. అది విశేషం. ఇలా గమనించితే నారాయణ స్వరూపంలో ఉన్నప్పుడే మరొకసారి మరో ఘట్టం జరిగింది. ఒకనొక సమయంలో దేవదానవులకు యుద్ధం సంప్రాప్తిచ్చినప్పుడు నారాయణుడు రాక్షసంహారం చేశారు. అది చేసినప్పుడు చావగా మిగిలిన రాక్షసులందరూ కూడా పరిగెత్తుకుని ఆ అరణ్యంలో ఒక ఆశ్రమానికి చేరేట. అక్కడ భృగు మహర్షి ఆశ్రమం అది. ఆ సమయంలో భృగు మహర్షి లేరు, భృగు పత్ని ఉన్నది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ శరణు శరణు మమ్మల్ని కాపాడు అని అన్నారు. వెంటనే ఏమిటి అంటే, ఇలా విష్ణు మమ్మల్ని సంహరిస్తున్నాడు, ఎక్కడ దాక్కున్నా ఆయన మమ్మల్ని వెతుక్కుని మరి సంహరిస్తున్నాడు, నువ్వే కాపాడాలి అంటే వెంటనే ఆ రాక్షసులని అందరినీ ఆవాహన చేసి అక్కడున్న అగ్నిహోత్రంలో దాచేసింది ఆమె.
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.

ఏదయతే అస్యం రథే రజోషో విశ్వే దేవాసో అద్రుహా ఆగ్రాభావంతిరంతయోషుషంతయతే సమీగర్భామృతృధో దృశే చారుమీజనన్ అవి

ేణ ప్రాజాభ్యుత్వరాభవంతేన స్వర్గం లోకమాయం కృషదైన వైనిజ్యేన స్వర్గం లోకమాయన్న కృత

ేవాదశర్మాయం ఆదిత్యాత్రమాజీవనకాళ్యాయద్వాచామృతమోదిమాన్మరిహమిశ్వేదేవాత్మౌషసా

0: అనాదృష్టం వేదృతమధ్యే యద్వాచాయన్మదాభావుభ్యామోరుభ్యామక్షేమిభ్యాగం యజ్ఞైర్యగంజగమావయం అగ్ఞం పాదస్మాదేన దోగారిహవస్య ప్రముంచుదేశకృతాగామిజుస్కృతా శేణ సృతోన్నవాన్యద్భవోవయేన యోజ్యం తమదోయం మమోజ హేణేం రోగిష్వాజ ఆదరాజేష్టమస్య
1: ఆచరాజేవాదాయ
0: అజ్ఞమాదస్మాదింద్రక్షరంజనాభ్యాక్షరాక్షరాక్షరాక్షరాజాయ హేనాన్యోర్మర్థమృచ్ఛాదేగమస్మే పృథువామదే
1: పుత్రం హిరక్షదాదిమం జనమగ్నాయుజపత్రజయకృతిగ్మవాజవరుణసగం దిధాధి ఆదేవాత్మానిజయగన్మరేక్షవిశ్వేజయవాగరస్తయ్యసాధునే అగ్నాయోగం యువమదమాదుపోర్జమిలించనః ఆరేవరస్వశ్వనాః సద్యే భవస్వస్తవాత్మేవచ్చ సురీర్యం రథరథయం వైభోజం అగ్నిర్యక్తమమానః పాంచజన్యః పురోహితః
0: ప్రియమహేమహాగయం కవ్యే జాతాన్ పునదానస్తవత్నాన్ ప్రత్యజాతాన్ జాతమేదోదస్మ అస్మేదీర్యమనాహేలం షణ్మంజయస్యామ ప్రవరూసబుద్ధౌ సదా జాతాన్ పునదానస్తవత్నాన్ ప్రత్యజాతాన్ జాతమేదోదస్మ అజినా సురవిగమణస్యమానవయజ్ఞస్య పునదానస్తవత్నాన్ అగ్నేవాదాభిరాజనాభిర్భావాదవనిఘాకుంసదే పరాగస్తం రత్నహంజరివస్వత్మద్భ్రమాభరా అగ్నేయోనాభిదాభిజతమానామిస్తనిశ్యః కర్మేగం సమిషం గత్యాలభ్యమగ్నేమిలద్భజే సర్వదశ్రవాదశవదోగస్య నశ్రవదశ్రవాదే జ్వరాక్షరత్వేయం సర్వం పావనం సమోహతాం త్వరదశ్రవత్మాగవర్ణామత్వాభిజాతుదేవా
1: ప్రక్షాళిమాదస్వక్షేమిషిజన సోమాన్ వేష్టి జాతవే దోజం జాన్ వేష్యష్టమా సర్వాదస్వాయ

0: ైశ్వానప్రమయాన్నమిత్రైర్యత్రంగరముదిభావాన్నాథాన్నాయాన్మనరాజాయమానోయత్రేణోరస్వామి అవీయేర్భుగేర్భుజలవనామదారేనాభుత్రేష్కలామేద్భగవోదనం విజయేష్కలోకాన్ ప్రతిబంధాన్ముంచాశబద్ధకం
1: ప్రజాపరిత్రం జగత్పరస్ కాక్షేంద్రం సమన్వయమన్వయ

ఓర్ధ్వంపరిక్షేవాస్త్రాగ్రాపతిరంతరిక్షం పృథివే మృద్యాయన్ పాదరం పితరం ద్వారం శిలా అంజర్మాదస్వాదేన భోగాలిహత్యమున్నోహేరచ్చుషాయాన్ని భోగం మాతాయి జన్మాంతరిక్షమిదస్తేన శౌర్ణ పురాజాంభవాది.

0: ేదమీగీరాత్రిణాక్షిణాజ్ఞాత్వాహివన దుభే హవాగేరు సందాగం యజ్ఞకృతాధారేష్ణ్యం పరేష్ దేశే స్వాధ్యాయమేనస్థానమృత్యాగేష్ణోనం దక్షిణ సమర్థత కతిధావీర్ణే ప్రవిశతి బ్రహ్మవాదిలామరుజప్రాణేంద్రంబలేస్తాహిత్యం విరాంజకాలేవస్థాగోరాజ్యం గణేశాపదమాజాగ్రామగేందోస్తామగామాగస్వాహామాభిద్రగ్ధో ఆత్మాయుమాత్మన్యేవాత్మాయేవాత్మన్ ప్రవజ్జేభ్రవజ్జేస్వ్రవజ్జేభ్రవజ్జేభ్రహ్మవాదం ప్రమేయ్యమస్తం దైనమస్తైనమస్సర్వం దైనమో నమ శిశుకుమారాయ నమః నమో బ్రహ్మణే నమస్వరాజే నమోషే నమో రాజే నమో ఓం శాంతి శాంతి శాంతి
1: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

అహరసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృదిరాసజే కరో అస్తి ఆరుఢ భక్తి గుణ కుంచిత భావ వాచ ఆరుఢ భక్తి గుణ కుంచిత భావ చాప యుక్తై శివస్మరణ బాణ గణైరమోగై

హతం భద్రం రాక్షసం ధాన్యాయ్యాపక్ష్మేవాదం స్థిరం హవిరనాదంత శివాన్య

ti affermare cade sale sale sale sale sale sale sale ఆయుర్ద్రగం శ్రీవచ్చిన్మచ్చేదం ఆహారిషం విశ్వేదే వచ్చాక్షాన్ని పునశ్చేదాపి వస్తు అనుపదాగేదాం సోమో అగ్నిర్వాయుర్నః ప్రాణుమిదాగశ్చ పునః ప్రాణః పునరాత్మానైరు పునశ్చక్షుః పునరుద్ధరయుః వైశ్వానరాధ్రస్తోపాసరీష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణాయుష్ణా
ശിവന്ദ്രാക്ഷ്യാഭിയുധമുത്തരം സദം നിഷ്കാത്മാതി ഹരവന്തം ബ്രഹ്മയാമാനസന്ധേം സാധോ ഭഗവോ ദേവയാണേ തേ കാമജ്ഞാനി ശ്രീരാമരന്തരാത്രയ ഇതേ

సూరోహరేతం పర్యం దేవాహం నీలేతృతిమృత్యాహమోదనం సప్తసాకరం అహం రక్షమ్యహం పరిపాదం విరక్ష అహం జాగారేత్యాహం సోంగాదనం సప్తసింధో అహం రక్షమ్యంతరాజోషే ప్రైశ్వరా.

అష్టాదిరయశ్చరశ్చేరి సోమపుత్రం తేవాశ్చరః శ్రోమస్య అభిధర్మే క్షత్రియేణ సమాహీ

జ్ఞానం, తద్వారా మనకు కలగవలసిన ఈశ్వర భక్తి. ఈశ్వరుడు అంటే ఏంటో తెలియాలి, ఆయనపై భక్తి కలగాలి. ఆ భక్తి వల్ల ఈశ్వరుడే మనకి బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వాలి. ఈ మూడు, ముందు ఈశ్వరుడు అంటే తెలుసుకోవడం, తెలిసిన ఆయనపై ప్రేమ పెంచుకుని భక్తి కలగడం, దానివల్ల క్రమంగా పరమేశ్వరుడే అనుగ్రహించి మనకి తనని తాను ఇవ్వడం, ఇది కైవల్యం. ఈ మూడు ఒక క్రమం. అందుకు ముందు ఈశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకోవడం కోసమని, భక్తి కలగడం కోసమని ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయనే దానికి, ఈ భాష్యాలకు తోడు పురాణ సాహిత్యాన్ని కూడా తీసుకుని సంప్రదాయాన్ని దాటకుండా ప్రవచనాలు చెప్పే అవకాశం కూడా ఈశ్వరుడే కల్పించాడు. అవకాశం అన్నానే తప్ప నేను చెప్తాను, ఎక్కడికి వెళ్ళలేదు. చిత్రం ఏంటంటే, నేను పత్రికా రంగంలో పనిచేస్తున్నప్పుడు విజయవాడలో మొట్టమొదటిగా నా ప్రవచనాలు కొన్ని ఇవ్వడం జరిగింది. అందులో అగ్నిభట్టార్కుడు గురించి వేదము పురాణము ఏం చెప్పిందో ఒక 4 రోజులు ప్రవచనం చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ప్రవచనాలు మీరు చెప్తే మేము వింటామని కొందరు అనడం వల్ల ప్రవచనాలు చెప్తూ ఉన్నాం. ఆ సమయంలో నేను మద్రాసులో చేరి చలనచిత్ర గీతాలు రచిస్తున్న సమయంలోనే నేను రుద్రాధ్యాయం చదువుకున్నా. ప్రతి నెలా కూడా మహాన్యాస అయితే ఏకాదశి రుద్రాభిషేకం చేయడం ఒక అలవాటు. ఆ సమయంలో పండితులను పిలిపించి వాళ్ళ చేత రుద్రం చేయిస్తూ ఉంటే, మధ్య మధ్యలో వాళ్ళు చర్చ చేస్తున్నప్పుడు మంత్రాలకి అర్థాలు కూడా నాకు తెలిసింది చెప్తూ ఉంటే, ఒకసారి ఒక వేదసభకి ఒక మహాసాంగస్వాధ్యాయ భాస్కరుని పిలిచారు వాళ్ళు. ఏ కారణం చేతను వారు రాలేదు. హఠాత్తుగా నాకు ఫోన్ చేసి, సభకు అందరూ వస్తున్నారు, మీరు వచ్చి వేద విషయం ఏదైనా చెప్పాలన్నారు. నాకు వణుకు పుట్టింది. కానీ శివుడి మీద నమ్మకంతో వెళ్ళి మొట్టమొదటిగా నేను చెప్పింది రుద్రభాష్యం మీద ఉపన్యాసం చెన్నైలో చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా వేద విషయం చెప్పడానికి దమ్మేమిటి, భయం వేసింది నాకు. కానీ అప్పుడు నాకు కంచి పీఠానికి చెందినటువంటి ఒక మహాత్ముడు ఒక ఆశీర్వచనం చేశాడు, శాస్త్రాన్ని నమ్ముకున్నావు కనుక నీకు భయం లేదన్నాడు. ఒక్కటే, శివుణ్ణి నమ్ముకున్నావు, శాస్త్రాన్ని నమ్ముకున్నావు కనుక శాస్త్రపు పరిధి దాటకుండా మాట్లాడన్నారు. అది మొట్టమొదటి జరిగింది. ఆ సభకొచ్చి విన్న వాళ్ళల్లో కొంతమంది నా చేత రామాయణం 9 రోజులు చెప్పించారు. అక్కడి నుంచి ఇదిగో మీ అందరికీ తెలిసి ప్రవచన జీవితం మొదలైంది. కనుక రుద్రమే నాకు శ్రీకారం చుట్టింది అని చెప్పుకోవలసింది. అక్కడి నుంచి తర్వాత రుద్రం నేను 1 రోజు 2 రోజులు కాకుండా 11 రోజులు 9 రోజులు ఇలాగ సుమారు ఇప్పటికీ 6-7 ఉపన్యాసాలు వివిధ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. అందులో 11 రోజులు కాశీక్షేత్రంలో దీక్షగా సమయ నియమం కూడా లేకుండా దీన్ని చెప్పడం జరిగింది ప్రవచనం. అయితే ప్రవచనం చెప్పినప్పుడు ఎలా జరుగుతుందంటే, మంత్రం చెప్పి దానికి అర్థం చెప్పి దానికున్న కాసింత భాష్యం చెప్పడంతో చాలదు. దానికి ఇతరములైన విషయములు కూడా కలుపుతూ అందరికీ శివతత్వం అర్థం కావడం కోసమని ఆ చెప్పేటప్పుడు కొన్ని శాస్త్ర మర్యాదలను అతిక్రమించిన స్వయం స్ఫురణలు కొన్ని కలిగాయి. అంటే అవన్నీ చదివి ఒక దగ్గర రాస్తే మరి నేను పుస్తకం రాయక్కర్లేదు. ఎవరైనా రుద్రం గురించి అడిగితే ఫలానా పుస్తకాలు దొరుకుతాయండి, నేను అక్కడ కొనుక్కున్నాను, మీరు కొనుక్కోండి అంటే చెప్తే మీరు కొనుక్కోగలరు, మళ్ళీ నేను ఎందుకు రాయడం. అందుకే కొందరు అంటారు తీసేసి రాసి తీసేస్తున్నాడని. అలాగ 10 పుస్తకాల్లోంచి తీసి 11వ పుస్తకం రాయడం కాదు ఇప్పుడు చేసిన పని, అది ముందు సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. అయితే వాటి వేటిని పరిశీలించకుండా ఇష్టానుసారం రాయడం కూడా తప్పే, రెండు ఇక్కడ ఉన్నాయి. అందుకే ఏంటంటే వాటిని పరిశీలిస్తూనే వాటికి విరుద్ధం కాని ఒక స్ఫురణను కూడా చెప్పాలి. అంటే నాదైన ఒక భావాన్ని చెప్పాలి. నాదైన భావము అంటే శాస్త్ర విరుద్ధము కాని నాదైన భావం, మళ్ళీ అది కూడా తెలుసుకోవాల్సింది, సంప్రదాయ సమ్మతమైన భావం. ఎందుకంటే నేటి మానవుడికి కూడా, అధునాతన మానవుడు తార్కికంగా ఆలోచించేవాడు, తాత్వికంగా ఆలోచించేవాడు, వాడికి కూడా ఈ రుద్రం యొక్క గొప్పతనం చెప్పాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రవచన రూపంలో చెప్పినప్పుడు అనేకమైన అంశాలు పరిశీలించడం జరిగినది. వాటిని ప్రవచన రూపంలో చెప్తున్నప్పుడు అన్ని చోట్ల చెప్పాను, అందరూ విన్నారు, సీడీలుగా వచ్చాయి. రుద్రం ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు ఈ సీడీలు విని దీని గురించి మాట్లాడుతూ ఇది పుస్తక రూపంలో వస్తే బాగుండండి అని అంటూ ఉన్నారు. నేను వింటూ ఉన్నాను కానీ ఎప్పుడూ పుస్తకం రాయలేదు. ఎందుకంటే పుస్తకం రాయకపోవడానికి ఒక కారణం బద్ధకం అని నేను అన్ను. కానీ ఎన్నో పుస్తకాలు ఉంటూ ఉంటే నేను ఈ బరువు ఎందుకు పెట్టడం అని కొంచెం వెనకేయడం కూడా జరిగింది. కానీ దీన్ని పుస్తకంగా రావాలని గట్టి మొండి పట్టు పెట్టిన వారు ఆంజనేయ శాస్త్రి గారు చెప్తున్నారు. ఆయన మొండి పట్టుదల వల్ల 2 పుస్తకాలు వచ్చి, ఒకటి విష్ణు విద్య, ఇప్పుడు ఇది రెండవది. అయితే దీన్ని పుస్తకంగా ఆ విన్నది యథాతథంగా వ్రాసి తీసుకొచ్చారు సోదరి లక్ష్మి గారు. అయితే అప్పుడు నా మరో సమస్య వచ్చింది, ఇది ప్రవచనం పద్ధతిలోనే ఇద్దాము, ఇస్తే ప్రతి వాళ్ళకి మరింత దగ్గరతనం వస్తుంది. ఒకటి, ప్రవచనం యథాతథంగా ఇస్తే మరొక ప్రమాదం ఉంది, విషయం వినేటప్పుడు వేరు ప్రవాహంలో వెళ్ళిపోతుంది కానీ దాన్ని తిరిగి చదివేటప్పుడు చాలా దూరంగా వెళ్ళిపోతూ అనిపిస్తూ ఉంటుంది. కనుక పట్టు ఉండాలి ఒకవైపు, విషయానికి దగ్గరతనము ఉండాలి. దీనితో దాన్ని ఎడిట్ చేసి సంస్కరించి భాషను మార్చుకుని ఒక పద్ధతి చేయడానికి మరో 2 పుస్తకాలు రాసినంత పని అయింది నాకు. అవంతా చేసేటప్పటికీ ఇంత సమయం పట్టింది. ఇంకా దానికి తప్పులు లేకుండా

0: తీసుకురావడంలో పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. అందుకే నాకు తెలిసి ఇంచుమించు దీనిలో తప్పులు లేవు అనుకున్నాకే ముద్రించడం జరిగినది. అలాగే దీన్ని తీసుకురావడం ఇంత కృషి దీని వెనకాల జరిగింది. అయితే ఈ చెప్తున్నప్పుడు, ఈ దిద్దేటప్పుడు, తిరిగి వీటన్నిటిని సవరించేటప్పుడు నేను చేసిందంతా కూడా రుద్రోపాసనే చేశాను భావించాను. ఇక్కడ అది ఇదంతా రుద్రోపాసన. ఎన్ని మార్లు మననం జరిగింది, ఎన్ని మార్లు భావన జరిగింది, ఎంతవరకు ఇంకించుకున్నాను అనేటువంటిది దీని ద్వారా జరిగింది. అయితే రుద్రం అనేది వేదంలో ఒక భాగం. వేదాన్ని రెండు భాగాలుగా చేస్తారు చాలా మంది. కర్మ, జ్ఞానము అనే ఈ రెండే భాగములు ఉన్నాయి. అంటే కాండద్వయమే చెప్పారు తప్ప కాండత్రయం లేదు అక్కడ. కాండద్వయమే కర్మ, జ్ఞానము. ఉపాసన అనేది ఉన్నదే, అది కోరికల కోసం చేస్తే కర్మభాగంలోకి తీసుకుపోండి, ఆత్మజ్ఞానం కోసం తీసుకెళ్తే జ్ఞానంలోకి సమన్వయించవచ్చు. అందుకు ఉపాసన అటుకు ఇటుకి కూడా ఉంటుంది. కొంతమంది ఉపాసన భక్తి మార్గం అని పొరపాటు పడతారు, కానీ మూడింట్లోనే భక్తి ఉంటుంది. ఇది వేరే సబ్జెక్ట్, ఇప్పుడు నేను దానికి చెప్పట్లేదు. అయితే పోని ఉపాసన కూడా తీసుకుందాం. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని అందాం. దేని భాగం దానిదే. కర్మకాండకి తీసుకొచ్చి వేదాంతంలో అన్వయించడం కుదరదు, వేదాంతమైన జ్ఞానకాండం తీసుకొచ్చి కర్మకాండం అన్వయించడం కుదరదు. కానీ అన్నిటికీ కుదిరేది ఏదైనా ఉందా? ఎందుకంటే వేదాంతం కూడా వేదం నుంచి వచ్చింది కదా, అది ఎక్కడ పైనుంచి ఎక్కడో వచ్చి పడలేదు, వచ్చి వేదానికి అతుక్కోలేదు, అది వేదంలో భాగమే కదా. మరి అన్నిటికీ సమన్వయించుతూ వేదంలో ఏదైనా భాగం ఉందా అంటే అది సరిగ్గా రుద్ర నమకమే. అటు జ్ఞానానికి, ఇటు కర్మకి, ఇటు ఉపాసనకు కూడా పనికొస్తుంది అని చెప్పారు పెద్దలు, చెప్పారు. అందుకే ఇది ఎక్కడ పెట్టాడంటే వేదానికి గుండెలో పెట్టాడు తీసుకువెళ్ళి. ఆ మాట ఇప్పటికి పెద్దలు సెలవిచ్చారు మీకు. వేద విద్య అన్ని విద్యల్లోకి గొప్పది. మనకున్న అష్టాదశ మహావిద్యల్లో ప్రథమ స్థానం, ప్రధాన స్థానం, అసలు అన్నిటికీ మూలస్థానం కూడా వేదమే. అయితే ఈ వేదంలో మళ్ళీ మధ్యభాగం యజుస్సు చెప్పబడుతున్నది, దానికి మళ్ళీ మధ్యలో రుద్ర నమకం ఉన్నది. కనుకనే రుద్రైకాదశిని ఎలాంటి చోట పెట్టాడంటే అది అటు కర్మకాండకి, జ్ఞానకాండకి పనికొస్తుంది. పైగా కర్మకాండకి సంబంధించిన విషయాలు ఉపనిషద్ భాగంలో చర్చ చేయరు, కానీ ఉపనిషద్ భాగంలో చర్చ చేసిన కర్మకాండ విషయం మాత్రం రుద్రం మాత్రమే చేశారు. ఉదాహరణకి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో అనేక మంత్రాలు రుద్ర మంత్రాలే అక్కడ యథాతథంగా కనబడతాయి. అక్కడితో ఆకుండా మళ్ళీ కైవల్య ఉపనిషత్తు, జాబాల ఉపనిషత్తు ఇత్యాది చోట్ల రుద్రానికి ఉపనిషత్ స్థానం కల్పించారు. ఈ మాటలు విద్యారణ్యులు వారు వేద భాష్యం రాస్తూ రుద్రానికి భాష్యం రాసేటప్పుడు దీనికి ఉపనిషత్ భాగం కూడా ఇది అన్నారు. ఇక్కడ ఇలా ఉంటూ ఉంటే ఉపనిషత్తుకు కూడా ఒప్పుకున్నాం, కర్మకు కూడా ఒప్పుకున్నాం. చిత్రం ఏంటంటే తంత్రశాస్త్రాల్లో రుద్రం గురించి వర్ణించారు. తంత్రశాస్త్రాల్లో రుద్రంలో ఉన్న వివిధ మంత్రాలని ఎలా వాడి ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో చెప్పారు. మొత్తం రుద్రం కలిపి ప్రయోగించవచ్చు, విడివిడిగా ఒక్కొక్క మంత్రం తీసుకుంటే ఒక్కొక్క ప్రయోజనం పొందవచ్చు. ఆ మంత్రానికి ధ్యాన శ్లోకము ఎంత జపించాలి, దానితో హోమం ఎలా చేయాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఆ టెక్నిక్స్ నేను పుస్తకంలో రాయలేదు. అలాంటివన్నీ కూడా గురుముఖత తెలుసుకోవాల్సిందే. ఈ పుస్తకంలో నేను రాసినది కేవలం శివభక్తి కలిగి ఆ శివుని గురించి ఇంకా తెలుసుకోవాలి, దానికి రుద్రం ఎలా సహకరిస్తుంది అనే జిజ్ఞాస కలిగిన నాలాంటి సామాన్యుల కోసం రాసుకున్న పుస్తకం ఇది ఇక్కడ. అందుకే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలగాలంటే ఓహో శివుడంటే ఇదా అని ఒక్క ఆనందం కలగాలి. పైగా ఇంకొక ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది, ఇది చదువుతూ ఉండడమే రుద్రపారాయణ చేసినంత ఫలితం రావాలి అని తప్పని జరిగింది. ఎందుకంటే మీరు భావనాత్మకంగా దానితో అనుసంధానింపబడుతూ ఉంటారు. పైగా రుద్రం చెప్తున్న విషయం ఏంటంటే సృష్టిలో అనుభవించేటువంటి నీ సుఖ దుఃఖాలు అన్నీ కూడా ఈశ్వర ప్రసాదాలే. ఈశ్వర ప్రసాదాలు నువ్వు అనుకుంటూ ఉంటే ఆ ఈశ్వర ప్రసాదాలు క్రమంగా ఈశ్వర స్వరూపాలే అని జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే నేను చూస్తున్నవన్నీ ఈశ్వర స్వరూపాలు అని ఇంతవరకు అనుకున్నాను, చూస్తున్న నేను కూడా ఈశ్వర స్వరూపమే అనే జ్ఞానం కలగ. ఆ అద్వైత సిద్ధి కలిగించగలిగే శక్తి రుద్రానికి ఉంది. కనుకనే దీనికి ఉపనిషస్థానీయాన్ని ఇచ్చారు. ఇక్కడ యాజ్ఞవల్క్యుడే చెప్తాడు, అమృత స్వరూపుడైన పరమాత్మ గురించి చెప్పిన నామాలయ్యా ఇందులో ఉన్నాయన్నారు. అందుకే రుద్రానికి ఇన్ని బహువిధ ప్రయోజనములు ప్రయోగములు ఉన్నాయి. చిత్రం ఏంటంటే రుద్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తాడు ఇక్కడ ప్రత్యేకించి. అంతేకాదు రుద్రాన్ని ప్రయోగం చేసి శివ సాక్షాత్కారం పొందినవాడు రామచంద్రమూర్తి. అందుకే రుద్రం బాగా అర్థం కావాలంటే రాముడు కృష్ణుడు బాగా అర్థం కావాలట. అందుకే నేను ఇటు అటు రామకృష్ణుని ఇద్దరిని పెట్టుకున్నాను, ఒక రఘునాథ శర్మ గారు, ఒకటి గోపాలకృష్ణ గారు. ఉభయల మధ్య కూర్చున్నాను కనుక పసివాడినైనా ఇది మాత్రం మాట్లాడగలుగుతున్నాను నేను. దన్నుంటే మరికొంత వస్తుంది. అలాగా వారు ఉభయలు. అందులో రుద్రతత్వం అద్భుతంగా చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఇది వ్యాస మూలంలోనూ ఉంది, తిక్కన గారు అనువాదంలోనూ ఉంది. అందులో శతరుద్రయం గురించే ప్రత్యేకించి చెప్తాడు. ముఖ్యంగా యుద్ధం జరుగుతూ ఉన్నది, జయధృతుడి విషయంలో ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. పాశుపతం వరం వచ్చింది కానీ వాడలేదు ఆయన. ఆ రాత్రి సమయంలో గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి బయలుదేరన్నట్ట, ఎక్కడికి, కైలాసానికి వెళదాం, తెల్లవారునే మళ్ళీ యుద్ధం, ఇప్పటికిప్పుడు కైలాసానికి వెళ్ళి రాగలరా కురుక్షేత్రం నుంచి. సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళాడు కృష్ణ పరమాత్మ. తీసుకువెళ్ళి తిన్నగా కైలాసానికి తీసుకువెళ్తాడు, మానసరోవరం దగ్గర ఉన్న కైలాసానికి. అప్పుడు శ్రీకృష్ణార్జునులు ఉభయులకి కూడా అక్కడ పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో అక్కడ పాశుపతాస్త్రం ఉంది, తీసుకోండి అని చెప్తాడు ఆయన. అప్పుడు మానసరోవర మధ్యంలో అనేక సర్పాల నడుమ పాశుపతాస్త్రం ప్రకాశిస్తూ ఉంటే కృష్ణార్జునులు ఉభయులు కూడా మోకాళ్ల మీద కూర్చుని రెండు చేతులు దోజలించి ఈ శతరుద్రీయం అనబడే, రుద్రోపనిషత్ అనబడే రుద్ర నమకాన్ని చదివేట. చదవగానే అంతా ప్రసన్నమై పాశుపతాస్త్రం చేతికి వచ్చిందట. అందుకు పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రతికూలములను అనుకూలం చేయాలి అంటే రుద్రమే దిక్కు అని చెప్పారు ఇక్కడ. అందుకు దీన్ని బాగా ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారి సహాయంతో మనం ప్రయోజనాలు పొందవచ్చు. కానీ వ్యాసుడు ఎంత దయామయుడంటే కృపయా మునినా కృతం అని భారతంలో చెప్పినట్లుగా ఈ రుద్రం అందరికీ అందించాలని ఆయన తాపత్రయపడ్డాడు. సూత సంహిత అని స్కంద పురాణంలో ఉన్నది, అందులో ఒక చిన్న అధ్యాయంలో రుద్రమంతా పెట్టాడు. అది ప్రతివారు చదువుకోవచ్చు, చదువుకుని వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. ప్రతివారు చదువుకోదగ్గ రుద్రం. అవే రుద్రమంత్ర శబ్దాలని చక్కగా సమకూర్చాడు ఆయన ఆ సూత సంహితలో. రెండవది మహాభారతంలో వ్యాస మహర్షి ఆయన అశ్వత్థామ మొదలైన వారికి శతరుద్రీయం ఒక ప్రత్యేక అధ్యాయంలో రుద్రంలో భావమంతా చెప్తాడు, అది కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు. రెండవది. మూడవది శివరహస్యం అనేటువంటి గ్రంథంలో డుండి వినాయకుడు కాశీ విశ్వేశ్వరుడి దగ్గర స్తోత్రం చేస్తాడు, అది కూడా ఈ రుద్ర నమకంలో ఉన్నవన్నీ చెప్తాడు. అందరి సౌకర్యం కోసం ఆ మూడింటిని కూడా ఈ పుస్తకంలో ముద్రించడం జరిగింది చివర, వారి వారి ఇష్టం. అయితే అందులో చదువుతున్నప్పుడు ఏముంది అందులో అని తెలుసుకోవడం కోసం ఈ వ్యాఖ్యానం అంతా మీకు సహకరిస్తుంది. అయితే ఇందులో ప్రసంగిస్తున్నప్పుడు ఎలా ధోరణి ఉందో అదే రచించాం ఇక్కడ, ఇంకేం లేదు. ప్రసంగవశాత్తు కొన్ని ఉదాహరణలు అవి చెప్తాం. నిజానికి గ్రంథంగా రాస్తే అవి చెప్పక్కర్లే, కానీ ప్రవచన పాఠం అని పెట్టడం చేత ఆ ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల సామాన్యులకు మరింత శ్రద్ధ, మరింత అవగాహన, మరింత భక్తి కలుగుతుందని ముఖ్యమైనవి కొన్ని ఇక్కడ తీసుకోవడం కూడా జరిగినది. పైగా ఇందులో నువ్వు చూపించిన అర్థమేమిట్రా, ఇంతవరకు భాష్యకారులు చెప్పింది కాకా అని అంటే ఇందులో చేసిన పని ఏమిటంటే కేవలం మాకు మంత్రము అర్థము చాలండి అనిపిస్తే ఇందులో అది కూడా రాయడం జరిగింది. ఒక మంత్రం, దాని కింద దాని యొక్క అర్థం, దాన్ని ఒక వేరే టైప్లో ప్రింట్ చేశాం, చదివేటువంటి వారికి సులభంగా అది మాత్రమే చదువుకెళ్ళిపోవచ్చు. దాని కింద ఆ మంత్రానికి ఇచ్చిన ప్రవచనం ఏమిటో వస్తుంది. ప్రవచనం ఇచ్చేటప్పుడు విషయాంతరం ఎక్కడికి వెళ్ళదు ఆ విషయంలోనూ లోతు చూస్తూ. అయితే నువ్వు చెప్పిన కొత్త అర్థం ఏమిటి? కొత్త అర్థం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు రుద్రభాష్యం రచించిన వాళ్ళు ఎవరు చెప్పనిది, అంటే చెప్పినది చెప్తూనే చెప్పనిది చెప్తూ ఆ చెప్పనిది చెప్పేటప్పుడు కూడా వేదం సహాయం తీసుకుని చెప్తూ, అది కూడా వెంటనే వేదంలో మరొక చోటు చెప్పినది తీసుకుంటూ ఏం చేసావంటే చాలా జరిగింది ఇందులో. ఎందుకంటే శంకర భగవత్పాదులు వారి పాదాలు పట్టుకున్నటువంటి సంస్కారం గనక ఏది చెప్పినా అటు పర్యవసించడమే పరమార్థం. ఏది విన్నా ఏది చదివినా ప్రయోజనం మాత్రం ఈశ్వర భక్తి కలగాలి, తద్వారా ఈశ్వర జ్ఞానం కలగాలి. ఇది తప్ప మరో ప్రయోజనం ఏ అధ్యయనానికి ఉండకూడదు అంతే. అదే ఉద్దేశంతో ఆ రెండు కలిగించడమే వెళ్తూ చూపించిన చిన్న చిన్న ప్రత్యేకతలు ఏమిటి అనేది ఇక్కడ పెద్దల సముఖంలో సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఉదాహరణకి ఉతయనం గోప అదృశన్ అదృశన్నుదహార్య ఆ మంత్రం ఉంది. ఆ మంత్రానికి భాష్యకారులు అందరూ రచించిన అర్థం ఏంటంటే ఇది ఆదిత్యాత్మక రుద్రస్తుతి ఆ మంత్రం, అంటే రుద్రుణ్ణి ఆదిత్య రూపంలో చూస్తున్నారు. అందుకే అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహిత అని అక్కడ అంటున్నారు. అసౌ అసావాదిత్యో బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము, ఈ కనిపిస్తున్న సూర్యుడున్నాడే ఈయనే రుద్రుడు. ఈయన ఎలా ఉన్నాడంటే తామ్ర అరుణ బభ్రూ సుమంగళ, మొట్టమొదటి బాగా ఎర్రగా కనబడతాడు, దాని తర్వాత కొంచెం ఆ ఎరుపు విరిగి లేత ఎరుపు రంగులోకి వస్తాడు, తర్వాత బంగారు రంగులోకి మారిపోతాడు. అంటే సూర్యోదయం యొక్క క్రమాన్ని చూపిస్తున్నాడు. ఎలా మారినా మనకు సుమంగళుడు, మంగళం కలిగించడానికి వచ్చిన శివుడు అతడు అన్నారు ఇక్కడ. అంటూ ఆయన అందరూ చూడగలరు అన్నారు. అక్కడ అభినవ శంకరులు గొప్ప భాష్యం రచించారు. అదే భాష్యాన్ని అంతకు పూర్వమే విద్యారణ్యుల వారు అందించారు. ఏమనంటే పరమేశ్వరుడు యొక్క నిర్గుణమైన తత్వం ప్రతివారి హృదయంలో ఉంది, కానీ అందరికీ అది అనుభవానికి రాదు. ఎవరో కేవలం మహానిగ్రహ సంపన్నులైనటువంటి యోగులు, జ్ఞానులు మాత్రమే తమలో ఉన్నటువంటి నిర్గుణమైన పరమాత్మను చూడగలరు. ఉపాసకులు మాత్రమే కైలాసాది లోకాల్లో ఉన్న శివస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోగలరు. ఉపాసనలో భక్తిలో పండిన వారు మరి వాళ్ళిద్దరికీ శివుడు కనబడతాడు, కానీ సామాన్యులకు శివుడు కనబడడా? కానీ ఆయన అందరికీ తెలుసుట, ఈజ్ వెల్ నోన్. శివుడికో పేరు వెల్ నోన్ అని, వెల్ నోన్ అని ఇంగ్లీష్లో చెప్పాను కానీ సంస్కృతం దానికి శృతం అని పేరు, బాగా తెలుసుట. స్తుహి శృతం గత్త శతం యువానం, వెల్ నోన్ ఆయన అందరికీ తెలుసుట. మరి అందరికీ తెలుసు అన్నారు కానీ నాకు తెలియదండి అని ఎవరైనా వచ్చు. మీకు తెలుసయ్యా అన్నాడు. ఎలాగంటే అదిగో కనబడుతున్నాడే సూర్యుడి రూపంలో అందరికీ ప్రత్యక్షంగా ఉన్నాడు అన్నారు. ఇదంతా కూడా ఉపనిషత్తులు కూడా, నువ్వు ఏ దేవతను ఉపాసించినా ముందు సూర్యమండలంలో ఉపాసిస్తే తర్వాత నీ హృదయ మండలంలో ఉన్నవాడు కనబడతాడు అని ఉపనిషత్ సమన్వయిస్తుంది. అందుకు ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి ఉపాసన అంతరాదిత్యోపాసన అని ఛాందోగ్యం మొదలైనవన్నీ చెప్తున్నాయి. ఆ ఉపనిషత్తులను మర్చిపోకూడదు. అందుకు ఇక్కడ మరొక్క విషయం కూడా నేను చెప్పడానికి సాహసిస్తున్నాను, సంప్రదాయజ్ఞులు మన్నింతురుగాక. అదేమిటి అంటే, మహానుభావులైనటువంటి అరవింద మహర్షి, మనకి ఎంత అసంప్రదాయవాది అన్నప్పటికీ కూడా ఆర్య సమాజ స్థాపకులైనటువంటి దయానంద సరస్వతి, వీళ్ళు కూడా వేదానికి భాష్యం రచించారు. కొన్ని చోట్ల వాళ్ళు ఔచితీయవంతమైన అర్థాలు చెప్పారు. వారి అసంప్రదాయాన్ని నేను ఒప్పుకోను, కానీ వాళ్ళు చెప్పిన కొన్ని ఔచితీయవంతమైన వేదసమ్మతమైన అర్థాలను మాత్రం అంగీకరించవలసిందే కదా. అవి కూడా చాలా బాగున్నాయి, అవి కూడా గ్రహించడం జరిగింది. అయితే అందులో అసంప్రదాయములు మాత్రం పరిగణించడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చేటువంటి అర్థాలు, వేదం సాయంతో ఈశ్వరుడు స్ఫురింపజేసిన అర్థాలు ఏమిటి అంటే, ఇప్పుడు ఉదయనం గోప అదృశన్ అదృశన్ను దహార్య, ఆ ఆదిత్య రూపంలో ఉన్న రుద్రుడు అందరికీ కనబడుతున్నాడు. ఎవరికి అంటే, గోపకులకి ఉదహార్యులకి కూడా కనబడుతున్నాడు. వాళ్ళకి వీళ్ళకేంటి విశ్వాభూతాన్ని అందరికీ కనబడుతున్నాడు అని అర్థం చెప్పారు. దీనికి గోపాహ అంటే పాలు మోసుకు వెళ్లేవారు, ఉదాహార్య అంటే నీళ్లు మోసుకు వెళ్లేవారు, వాళ్లకు కూడా కనబడుతున్నాడు. అంటే వాళ్ళకి ఉపాసనలు పూజలు ఏం లేవు, తెల్లవారిందంటే పాలమ్ముకోవడం నీళ్లు మోసుకోవడం ఇవే పనులు పెట్టుకున్నటువంటి వారు, వాళ్ళు కూడా శివుణ్ణి సూర్య రూపంలో చూస్తున్నా అని అర్థం చెప్పారు. ఇది నేను అనౌచిత్యమని అనను, గాని పూర్తిగా ఔచిత్యమని అంగీకరించలేను. పెద్దవారు మాటనే కాదంటావాని కళ్ళెర్ర చేస్తే క్షమించురుగాక. ఎందుకంటే అంత వేదమాత నీళ్లు మూసేవాళ్ళు పాళ్లు మూసేవారు గురించే చెప్తుందా, ఏమిటి ఇందులో ఉన్న అర్థం? దాని గురించి ఆలోచిస్తే నాకు మళ్ళీ వేదంలోనే ప్రమాణం దొరికింది, ఇంకెక్కడా కాదు. గోపాహ అనే మాట వేదంలో అనేక చోట్ల దేవతలు అనే అర్థంలో వాడబడింది. అది అలాగే ఉదాహార్యహ అంటే ఊర్ధ్వమైనటువంటి ఈశ్వర శక్తుల్ని భూమిపై క్రిందికి తీసుకువచ్చేటువంటి పర్జన్య రూపాది శక్తుల్ని ఉదాహార్య అన్నారు. నీటిని మూసేవారు అంటే పర్జన్యాదులు. గోపాహ అంటే రక్షణ శక్తులు, గోపకులు అంటే రక్షకులు, గోపనం అంటే రక్షణ. ప్రపంచాన్ని రక్షించే గోపకులు ఎవరయ్యా అంటే దేవతలట. ఆ దేవతలకు కూడా దేవుడు ఎవడుంటే మహాదేవుడు, అందుకు గోపాల కృష్ణుడు అనుకుంటే అది సరిపోతుంది, ఏం తప్పులేదు. ఇది సంప్రదాయ అర్థమే, సంప్రదాయ విరుద్ధం కాదు. ఇంకా ప్రమాణంలో చిత్రం దేవానామదగాదనీకం, ఇందులో దేవానామ అనదాన్ని గోపాహ తీసుకోవచ్చు, ఉదగాదనీకం దగ్గర ఉదాహార్య అన్వయించవచ్చు. అంత ప్రమాణాలు వేద ప్రమాణంతోనే కనబడుతున్నాయి. కానీ గోపాహ అంటే ఆ వస్తున్న సూర్యభగవానుడు రూపంలో ఉన్నటువంటి రుద్రుని దేవతలు నమస్కరిస్తూ ఉన్నారు, పర్జన్య శక్తులు నమస్కరిస్తున్నాయి. ఆయన నుంచి శక్తిని పొందిన ఆ దేవతలు పర్జన్య రూప శక్తులు భూమిని అనుగ్రహిస్తున్నారు అర్థం చెప్పడం జరిగింది. ఇలాంటివి ఇక్కడ మీకు ఇలాంటి అర్థాలు వైదికమైన అర్థాలు కనిపిస్తాయి. వేద విరుద్ధం కాదు, ఔచితీయమంతంగా ఉంటుంది. ఎవడు విన్నా అద్భుతం అనగలిగే భావం ఉంది. వేదమే ఇచ్చిన అర్థాన్ని వేద పురుషుడైన పరమేశ్వరుడు స్ఫురింపజేశాడు. ఇది పెద్దవాళ్ళు రాయలేదని నేను అన్ను, వాళ్లకు ఒక విధంగా స్ఫురింపజేసి అల్పుడికి కూడా ఇలా స్ఫురింపజేసినందుకు ఆయన కృప ఇంత గొప్పది కదా అని నమస్కారం చేసుకున్నాడు. ఇంకో భావం, ఇందాక చెప్పారు ఆరా తే గోఘ్న పూరుషగ్ని క్షయద్వీరాయ, మూడు మాటలున్నాయి ఇక్కడ. అంటే గోవుల్ని హింసించువాడా, వీరుల్ని హింసించువాడా, పురుషుల్ని హింసించువాడా అనగానే బయలుదేరారండి ఆధునికులు. వేదానికి సరియైన అర్థం చెప్పడానికి సంప్రదాయం తెలియాలి. ఒకటి, విరుద్ధార్థాలు చెప్పడానికి దుర్మార్గాలు సృష్టిస్తూ శివుణ్ణి హింసకుడుగా చూపించేటువంటి వాళ్ళు కొందరు తయారైతే, నాస్తికులు కొందరు తయారయ్యి గోవుల్ని చంపడం మీ వేదంలోనూ ఉంది కదా, మేమెందుకు గోవుల్ని చంపకూడదనే పాపాత్ములు కూడా తయారయ్యారు. మీకు పుస్తకాలు రాశారు, ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాల క్రితమే కొందరు రాశారు. వాళ్ళకి ఎవరు సమాధానాలు చెప్పలేకపోయారు, ఎందుకంటే అర్థం తెలియక. కానీ నిజానికి ఇలాంటివి అర్థం విడాలన్నా అరవింద మహర్షి లాంటి వాళ్ళు సహకరించారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి, ఇంద్రుడు పర్వతముల వజ్రముతో గోవులను కొట్టెను అని ఒక మంత్రం ఉంది. ఇదే యథాతథంగా పదానికి అర్థం రాస్తే ఇంద్రుడు వజ్రముతో గోవులను కొట్టెను మీరే చెప్పారు కదండి. అక్కడ ఇంకో చోట అంటాడు, ఇంద్రుడు గోవులతో పర్వతములను కొట్టెను, ఇంద్రుడు గోవులతో పర్వతములను కొట్టెట్ట. ఇదేమిటయ్యా అర్థం? ఇంద్రుడు ఆవులను తీసుకుని కొండకేసి కొట్టాడని అర్థం రాశాడు ఒక ఆయన. అందుకే వేదానికి అర్థం ఎడిపడి ఒక ఆయన అన్నాడు, రోజు తెల్లవారుజాము టీ తాగుతూ వేదానికి అర్థం రాశాను 4 వాల్యూమ్స్, ఇంతవరకు ఎవడూ చేయలేదు. నేను రామాయణకు అర్థం రాశాను, భారతానికి అర్థం రాశాను, భాగవతానికి రాశాను, వేదానికి కూడా అర్థం రాశాను అన్నాను. అతడి వల్ల ప్రపంచానికి జరిగిన ప్రమాదం అంతా ఇంత కాదు. వేదాలు గల టీలు తాగుతూ కాఫీలు తాగుతూ అర్థాలు రాయకూడదు, తపస్సు చేయాలి, లేకపోతే ఊరుకోవాలి, లేదా సంప్రదాయం తెలియాలి, సంప్రదాయం కాళ్ళు పట్టుకుని మాట్లాడాలి. అక్కడ నేను చేసింది వాళ్ళ కాళ్ళు పట్టుకునే చెప్పాను. ఇక్కడ అయితే గోఘ్న అనే మాటకి ఆవులను చంపువాడని కనబడుతూ ఉంటే మీరు గోహత్యకూడదని మళ్ళీ హిందూ మతాలను చెప్తారేంటని అన్నవాళ్ళు ఉన్నారు. దీనికి అర్థమేం తీసుకోవాలి అంటే, దానికి అర్థం ఇక్కడ రాశాను. ముందు భౌతిక అర్థం తీసుకుని, మనం ఏదో పాపం చేసుకున్నాం గనక గోవుల్ని దెబ్బతీసుకునే వాళ్ళు తీసుకుంటున్నాం, గోవుల్ని దెబ్బతీసే వాళ్ళు కనబడుతున్నా, ఏమి చేయలేకపోతున్నాం. ఎందువల్ల? ఏదో పాపం చేసుకున్నాం గనక. పాపరూప ఫలం ఇచ్చేవాడు పరమేశ్వరుడు గనక ఆ రూపంగా మనల్ని హింసిస్తున్నాడు. ఇక్కడ ఉదాహరణకి ఏదో రోగం వచ్చింది, ఆ రోగం మీరు నేను తెచ్చుకోలే, ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరుడు ఊరికనే ఇవ్వలేదు, ఇదివరకు చేసిన పాపకర్మకు ఫలంగా ఇచ్చాడు. ఈశ్వరుడు అంటే కర్మఫల ప్రదాత. ఆ నిర్వచనం తెలిస్తే ఇదంతా అర్థమవుతుంది. నువ్వు చేసుకున్న పాపరూప కర్మకు ఫలంగా ఘోర రూపంలో శిక్షిస్తున్నాడు, నిజమే. కానీ మళ్ళీ నువ్వు లోకం క్షేమంగా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి. అందుకోసం ఏం చేయాలంటే, రోగాలిచ్చిన వాడా నువ్వే దీన్ని పోగొట్టు అని అడగాలట. ఎందుకంటే ఇచ్చేవాడాయనే తీసేవాడాయనే రెండు ఆయన కాకపోతే ఆయన శిక్షిస్తుంటే ఇంకోడిని రక్షించమని అడగచ్చు. కానీ రుద్రం ఏం చేస్తుందంటే, శిక్షిస్తున్న ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వే రక్షించన్నది ఇక్కడ. అంటే ఆయన ఈశ్వరుడు రెండు ఆయనే చేయగలడు, ఇది తెలుసుకోవాలి. అంతేగాని శివుడు శిక్షిస్తున్నాడు కనుక విష్ణువారు రక్షించని ఇక్కడ రాయలేదు. ఇక్కడ ఒకే ఈశ్వరుడు వాడు. కనుక ఇందులో చేసిన పెద్ద ప్రయత్నం ఏంటంటే, ఘోర రూపంలో మన చుట్టూ జరుగుతున్నటువంటి బాధలన్నీ కూడా మనం చేసుకున్న పాపాలకి ప్రతిఫలంగానే అనుభవిస్తున్నాం. కానీ అలా ఊరుకోకూడదు. మనకు జబ్బు వచ్చిందనుకోండి, ఏదో పాపఫలం అని పడుకుంటామా, డాక్టర్ల దగ్గరికి వెళ్తామా లేదా? అదేవిధంగా స్వామి ఇది ఉండకూడదు, నా దేశం క్షేమంగా ఉండాలి, ఈ ప్రపంచం క్షేమంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి, అందుకే ఈ గోవుల్ని హింసించకుండా చూడు. ఎవరికైతే వీటిని హింసించాలని ప్రవృత్తి పుట్టిందో వాళ్ళ బుద్ధిని మార్చు, నా ధర్మం కాపాడు, నా దేశాన్ని కాపాడు, ఇలా అడగాలి అని దీనికి అర్థం చెప్పడం జరిగింది. ఇది భౌతిక అర్థం సరిపోయింది కదా, ఇంకొక తాత్విక అర్థం చెప్పింది కూడా ఉపనిషత్తు కదా. ఉపనిషత్తు అన్నప్పుడు ఉపనిషత్ అర్థం కూడా చెప్పాలి, లేకపోతే ఊరికనే రుద్రో ఉపనిషత్తు అంటాడు, యాజ్ఞవల్క్యుడు అన్నాడు ఆ మాట, నేను కాలను అనలేదు, ఉపనిషత్తు అన్నాడు ఆయన. అన్నప్పుడు నేను ఉపనిషత్ అర్థం చెప్పాలి కదా. అప్పుడు ఎలా చెప్పిందంటే, సుమ్నం అంటే నీ సౌమ్యమైన రూపం నా ముందు ఉండాలి. నీ సౌమ్యమైన రూపం నా ముందు ఉండాలంటే ముందు నువ్వు చేయాల్సిందంటే గోఘ్న, పురుషఘ్న, క్షయద్వీర, ఈ మూడు. గోవుల్ని నశింపజేయవాడు, పురుషుల్ని నశింపజేయవాడు, మూడవది వీరుల్ని నశింపజేయవాడు. వీరులు అంటే తమ శక్తితో బాధించేవారు, అంతే కదా అర్థం. దీని విరుద్ధార్థం లేదు, తమ శక్తితో బాధించేవారు. ఎలా బాధిస్తారంటే వివిధ ఈరాహ వీరాహ, వివిధములైన గతులతో బాధిస్తారట. ఎలా బాధిస్తారు మనకు అర్థం కాదు, ఇవన్నీ వైదిక అర్థములే. కానీ ఈ ముగ్గురిని కొట్టి నీ సౌమ్య రూపం చూపించన్నాడు ఇక్కడ. అంటే శివుడు సౌమ్యుడు, సౌమ్యుడు అంటే మళ్ళీ ఉపనిషత్తులు కదండి, బ్రహ్మవిధే బ్రహ్మవిధవే సౌమ్యభాతి ఉపనిషత్తులు ఉంటుంది. ఇదిగో నీ ముఖం బ్రహ్మవేత్త ముఖంలా సౌమ్యంగా ఉంది అన్నాడు ఇక్కడ. కేవలం సౌమ్య ముఖం అంటే అర్థం ప్రస్తుతానికి కోపం అణుచుకున్నవాడు ముఖం అని అర్థం కాదు. ఇక్కడ బ్రహ్మవేత్త ముఖంలో ఈ నిర్మలమైన జ్ఞానం వల్ల కలిగిన ఆనందం ఉంటుందో, ఆనందం మెరిసిపోతూ ఉంటుంది, దానికి సౌమ్యము అంటారు. బ్రహ్మజ్ఞానమే సౌమ్యం. కనుక సౌమ్యుడైన పరమేశ్వర అంటే కేవల జ్ఞానస్వరూప అని అర్థం. నీ జ్ఞానస్వరూపం సాక్షాత్కరించాలంటే దానికి ముందు గోఘ్న, పురుషఘ్న, వీరఘ్న జరగాలి. ఇది తాత్విక అర్థం చెప్పడం జరిగింది. గోవు అనే మాటకి ఇంద్రియములు అని ఒక అర్థము, గోవు అంటే కిరణముల అర్థం. ఇందాక చెప్పేమే, ఇంద్రుడు గోవులతో పర్వతములను కొట్టెను అంటే సూర్యుడు కిరణములతో భేదించరానివి కూడా భేదించాడు అని అర్థం అండి అక్కడ వేదంలో. అది అర్థం దాని స్పష్టంగా ఉంది. దాన్ని తీసుకుని గోవులను తీసుకుని రాతికేసి కొట్టాడంటే తప్పు కదా. అందుకే సంప్రదాయం తెలియాలి. గోశబ్దానికి వేదం ఏమర్థం చెప్పింది, గోవు అంటే ఇంద్రియములు అని ఒక అర్థం, పురుషుడు అంటే జీవుడు అని అర్థం, వీరులు అంటే బాధించేవారు అని అర్థం. ఈ మూడు ఏంటంటే మన ఇంద్రియములు వీటితో మురిసిపోతూ ఇంద్రియారాములు, అఘాయుహు ఇంద్రియారామో మోహపార్థ సజీవతి అని భగవద్గీతలో చెప్పాడు. అందుకే ఈ ఇంద్రియములే నేననుకునే అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగించు, అది గోఘ్న అంటే అది అనమాట. అలాగే పురుషఘ్నే, జీవభావం ఏదైతే ఉన్నదో ఇవన్నీ అనుభవిస్తూ సుఖదుఖములు నేను అనుభవిస్తున్నాననే భోక్తృత్వ భావం జీవభావం. ఇది వేదాంత పరిభాష. అందుకే జీవభావాన్ని పోగొట్టు. పురుషుడంటే ఇక్కడ జీవుడు, పురే శయనం కరోతి పురుష, కనుక జీవభావాన్ని పోగొట్టు. మూడు, నేను పోగొట్టుకుందామని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇదివరకటి పాపకర్మల ఫలంగా నన్ను వివిధాలుగా బాధిస్తున్నటువంటి పాపరూప ఫలములు, కర్మ బీజములు నా దగ్గర చాలా ఉన్నాయి, అవి నన్ను బాధిస్తున్నాయి. ఆ పాపములు నన్ను వివిధ విధములుగా బాధిస్తున్నాయి. కనుక నన్ను బాధించే పాపములు వీరులు ఇదనమాట. కనుక నా ఇంద్రియములే నేననే అజ్ఞానాన్ని పోగొట్టు, నా జీవభావాన్ని పోగొట్టు, నన్ను బాధించే ఈ పాపాలన్నింటినీ పోగొట్టి నీ సౌమ్యమైన జ్ఞాన స్వరూపాన్ని నాకు ప్రసాదించు అని అర్థం దీనికి చెప్పడం జరిగింది. ఇలా ప్రతిదానికి తాత్విక అర్థం, అంతేకాదు సామాజిక అర్థం మళ్ళీ విడిచిపెట్టలేదు, భౌతిక అర్థం కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో అనేక వృత్తులు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఒక మాట ఉన్నది మనకి. ఇదేదో పాశ్చాత్య దేశాల నుంచి మనకు ఊడిపడింది అని అనుకుంటాం, కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కనబడుతుంది మనకు రుద్ర నమ్మకంలో. ఆశ్చర్యపోతాం మనం. అందుకే ఒక కథ చెప్తారు, చాలా కాలం క్రితం రష్యా కమ్యూనిజంతో పచ్చగా కళకళలాడిపోతున్న రోజుల్లో ఒక ఆయన వెళ్ళాట అక్కడికి భారతదేశం నుంచి. ఎందుకంటే ఈ దేశంలో ఉంటూ మరో దేశాన్ని అభిమానించడం ఈ దేశంలో వాళ్ళకి చాలా అలవాట. అందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళి అతని దగ్గర కూర్చుని, నాకు మీ కమ్యూనిజం గురించి ఇంకా పూర్ణమైన పాఠాలు నేర్చుకోవాలని ఉందండి అనగేట రష్యన్ని. ఆయన అన్నట్ట, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు అన్నాడు. భారతదేశం నుంచి అన్నాడు. మీ భారతదేశంలో రుద్ర నమ్మకం ఒకటి ఉంది, అది బాగా చదువు, అదే కమ్యూనిజం అని చెప్పట. ఎందుకంటే మీకు ఎలా కనబడుతుందో చూడండి, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని అన్నాడు ఒక ఆయన. ఎవరు? ఆ మహానుభావుడు భలే మాట చెప్పాడు. అంతేకాదు, కుమ్మరి చక్రం కమ్మరి కులమి సాలెల మగ్గం జాలరి పగ్గం గొడ్డలి గుణపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిన్నాల్ నా వినుతించే నా విరుతించే నా నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అని రచించాడు. ఇలాంటి వాళ్ళ విప్లవ కవిత్వం పట్టుకుని వేద సంస్కృతిని నిందించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు కొంచెం కూర్చోపెట్టి చెవులు మెలేసి, నీ నవీన గీతికే కాదయ్యా, భారతీయ సనాతన గీతికి కూడా ఇదే భాగ్యం ప్రణవం. చూసుకో ఎక్కడుందయ్యా సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు, ఈశ్వర స్వరూపం దర్శించమని నా వేదం చెప్తోంది. ఎలాగో నమః కులాలేభ్య కర్మారేభ్యశ్చ భో నమో నమః, నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ భో నమః. తీయండి, వేటగాడి రూపంలో ఉన్న శివుడు కుమ్మరివాడు. కులాలేభ్య అంటే కుమ్మరి, కర్మారేభ్య కమ్మరి, కర్మారేభ్య కమ్మరి దగ్గరతనం. అవే శబ్దములు వాటినే వాడాడు ఇక్కడ. అంతేకాదు చాతుర్వర్ణ్యములు శివస్వరూపుని చెప్పాడు. పుష్టాయి ఉపవీతినే నమః, యజ్ఞోపవిద్ధారి వచ్చాడు. క్షత్రాణాం పతే నమః, పాలకులు వచ్చారు. నమో వాణిజాయ, వ్యాపారవేత్త వచ్చాడు. ఎవరు రాలేదండి? అక్కడ వేటాడుకు తిరిగేటువంటి పశువుల్ని పక్షుల్ని వేటాడుకు తిరిగే పుంజిష్టేభ్యో నిషాదేభ్యో నమో నమః, మొత్తం సమాజం అంతటా కూడా ఈశ్వర స్వరూపంగా దర్శించగలిగే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి, మనకి ఏదైతే అగ్గిపుల్ల కుక్క బిల్ల సబ్బు బిళ్ళ హీనంగా చూడకదేని కవితామయమైనో అన్ని అన్నాడు అదే శ్రీశ్రీ గారు. ఆయన మరికొంచెం కాస్త అధ్యయనం చేసి పవిత్రమైన జీవితం గడిపి కొద్ది పెద్దవాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకుంటే మళ్ళీ మన సంస్కృతి వచ్చేవాడేమో. ఆయన హీనంగా చూడక దేన్ని కవితామయమైన అన్ని అన్నాడు ఆయన, దాని కొద్దిగా మారుద్దాం, హీనంగా చూడకు దేన్ని ఈశ్వరమయమైనో అన్ని. ఈశ్వరమయమైన అన్ని అని ఎరుక కలిగాక ఇదివరకు చేసుకున్న పుణ్యాలు బట్టి నాకు ఈ ఉపాధి వచ్చింది, నా కర్మలు బట్టి నాకు ఈ ఉపాధి వచ్చింది. ఉపాధితో పుణ్యఫలమైన గొప్పతనాన్ని అనుభవించడమే కాదు, పాపఫలమైన దుఃఖాలు నా దగ్గర ఉన్నాయి, రెండూ ఉన్నాయి.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

0: య శ్రీ గురుభ్యో నమః. శివమయమైన సభా సదస్సు సవినయ నమస్సులు. శివుని అనుగ్రహామృతం, కారుణ్యామృతం అని చెప్పదగిన శివలీలామృతంలో నిన్నటి రోజున శ్రీ కాళహస్తీశ్వర గాథను చెప్పుకుంటూ ఉన్నాం. వశిష్ఠ మహర్షిని అనుగ్రహించినటువంటి దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానమయమైనటువంటి శివతేజస్సు శ్రీ కాళహస్తిలో వెలసి ఉందని, తర్వాత మొదటిగా వచ్చిన ఆ పరంజ్యోతికి తర్వాత వచ్చింది శ్రీ కాళహస్తి అనే పేరు. ఆ పేరు ఆయనకు తెచ్చిపెట్టిన వారిలో మొదటిది శ్రీ సాలెపురుగు. ఆ సాలెపురుగు ఏ విధంగా మోక్షం పొందినది నిన్న వివరించుకున్నాం. తెలివితేటలు, మేధస్సు అని ఏదైతే అనుకుంటామో అదే సాలెపురుగు అల్లుకున్న గూళ్ళంటే. మన బుద్ధి అనేక రకములైనటువంటి నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది. ఆ నైపుణ్యాలన్నీ కూడా శివార్పణం చెయ్యాలి అనేటటువంటి సందేశమే సాలెపురుగు కథ నుంచి మనం తెలుసుకోవలసింది. అటు తర్వాత కాళహస్తి ఉన్నాయి. కాళ అంటే సత్వము అని అర్థం, హస్తి అంటే ఏనుగు, హస్తము అంటే తొండము, తొండము కలది హస్తి అనమాట, శ్రీ కాళహస్తి. ఇప్పుడు ఆ కాళము ఈ హస్తి ఎలా పూజించుకున్నాయో పరిశీలించితే అవి రెండు మనకు నేర్పే పాఠాలేంటో తెలుసుకోవాలి. వాళ్ళ త్రేతాంతంబున నొక్క కాలభణి భక్తిన్ దివ్య మాణిక్యముల్ పాతాళంబున నుండి తెచ్చి దినమున్ బాలెందు చూడార్చనల్ ప్రతర్వేళలజే. త్రేతాంతంలో అంటే త్రేతాయుగం అంతమవుతున్న సమయంలో, సాలెపురుగు కదా కృతయుగం నాటిది, ఈ సర్పము కదా త్రేతాయుగం అంతమవుతున్న సమయంలో అని చెప్తున్నారు. అది ఏనాటి త్రేతో గాని ఆ కృతయుగంలో సాలెపురుగు కథ జరిగిన తర్వాతి త్రేతాయుగం, ఆ త్రేతాయుగంలో ఆఖరి దశ, ఆ సమయంలో ఈ సర్పం పూజ చేయడం ప్రారంభించిందిట. అది ఎలాగూ, అది పాతాళ లోకంలో ఉండే సర్పం, మామూలు భూలోకంలో ఉన్న సర్పం కాదది, అంటే దివ్య కులానికి సంబంధించిన ఒక సర్పం అనమాట, పాతాళాంతర్వర్తిని అయినటువంటి సర్పం. ఈ సర్పము ఆ దివ్య నాగ లోకాలలో ఉన్నటువంటి రకరకాల రత్నాలను తీసుకొచ్చి ప్రతిరోజు ఉదయాన్నే ప్రాతర్వేళల చేయు శివార్చన చేస్తోంది కాళహస్తీశ్వరునికి. ఇలా ఉండగా ద్వాపరయుగం ప్రారంభమైపోయింది. కానీ సర్పం ఆయు ఉన్నది, నిత్యం వచ్చి అర్చన చేస్తోంది. ఎందుకంటే ఇది పాతాళ లోకవాసి అయిన సర్పం గనక దీని ఆయుష్ కూడా దీర్ఘంగానే ఉంటుంది. అది వచ్చి అర్చన చేస్తూ ఉన్నది. ఈ లోపల ఆ ద్వాపరయుగ ప్రారంభ వేళలో ద్వాపరయుగ ప్రారంభమైన గుణాతీతున్ శంకరు కొల్వ వచ్చే ఒక హస్తి శ్రేష్ట మచ్చోటికి, ఒక గొప్ప ఏనుగు రాజు ఆయన రావడం ప్రారంభించేట, ఆయన పూజ ప్రారంభమైంది ఆ ద్వాపరయుగ ప్రారంభ వేళ. ఏ విధంగా కొడుచుకుంటున్నాడు ఆయన అంటే, వచ్చి కేతకి నది వారిలోపల దోగి కానలు కొలకులు కలయ తిరిగి మాలూర శాఖలు నాళీక కహ్లార కుముద పుష్పంబులు కొసి తెచ్చి, వచ్చి కేతకి నది వారి లోపల దోగి. అక్కడ ఉన్నటువంటి నది మొగలేరు అని చెప్పబడేటువంటిది, అదే సంస్కృతంలో సువర్ణముఖరి నది అని. ఇది కాళహస్తి క్షేత్రం దగ్గర ఉన్నది. కాళహస్తి జ్ఞానప్రధానమైన క్షేత్రం అని నేను చెప్పుకున్నా. దక్షిణామూర్తి యొక్క పరమ తేజం యోగలింగం అక్కడున్నది, యోగస్వరూపమైనటువంటి లింగం. అందుకే యోగ విద్యలో ఉపకరించే ప్రాణాయామ శక్తి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాయులింగం అక్కడున్నది. అంతేకాక ఆ స్వామి దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడని చెప్పడానికే అమ్మ పేరు జ్ఞానప్రసూన, జ్ఞానప్రసూనాంబిక తల్లి, జ్ఞానములను వికసింపజేసేటువంటి తల్లి జగదంబిక. ఈ జ్ఞానప్రసూనాంబిక సహితుడైన శక్తి అక్కడ ఉన్నదనమాట. ఆ శివశక్తిని ఇలా సర్పం ఆరాధించిన తర్వాత ఏనుగు ఆరాధిస్తుంది. అక్కడున్న సువర్ణముఖరి నదిలోంచి నీళ్లు తెచ్చుకుంది. ఈ సువర్ణముఖరి నది ఎలాగొచ్చింది అంటే వశిష్ఠుడి వల్ల శివుడు వచ్చాడు. ఇలా ఉండగా దక్షిణ దేశానికి వచ్చినటువంటి అగస్త్య మహర్షి ఈ స్వామిని చూసి, క్షేత్రం దివ్యమైనది, ఎందుకంటే ఆ క్షేత్రం దక్షిణ కైలాసం, దక్షిణ దిక్కున ఉన్న కైలాసం అంట కాళహస్తి. పురాణాలన్నీ దక్షిణ కైలాసమని కాశీక్షేత్రాన్ని చెప్తున్నాయి. అయితే కైలాసం అయితే వచ్చింది, క్షేత్రమాహాత్మ్యం ఉంది, కానీ తీర్థం కావాలి అనుకున్నాడు. అంటే జలప్రధానమైనటువంటి దివ్యత్వం ఉంటే తీర్థం, భూప్రధానమైన దివ్యత్వం ఉంటే క్షేత్రం, అది తెలుసుకోవాల్సింది. కనుక ఇది తీర్థం కూడా కావాలి, ఇప్పటి వరకు క్షేత్రంగానే ఉంది, తీర్థం కావాలని చెప్పి ఆయన శివుని కోసం తపస్సు చేశాడు. అప్పుడు శివుని యాజ్ఞతో బ్రహ్మ సాక్షాత్కరించి తన కమండలంలో గంగాజలాన్ని నింపి దానిని ఆ ఆకాశ భువనాల నుంచి విడిచిపెట్టాట. అక్కడ నుంచి బంగారు కాంతులతో తలతలలాడుతూ శబ్దం చేస్తూ నాదమయంగా కదిలి వచ్చింది గంగానది. అలా సువర్ణ కాంతులతో ముఖరితమై వచ్చింది గనక సువర్ణ ముఖరీ నది అనే పేరుతో ప్రస్తావించబడుతుంది. ఈ విధంగా అగస్త్య మహర్షి తీసుకొచ్చినటువంటి దివ్య నది అన్నమాట అది. దక్షిణాపథాన్ని అగస్త్య మహర్షి ఎంత పునీతం చేశాడో మనం గౌతమ మహర్షి అగస్త్య మహర్షి వీళ్ళ గురించి చెప్పుకున్నాం. అందులో అగస్త్యుడు చేసినటువంటి దివ్య కార్యాల్లో ఇదొకటి. ఆయన వల్ల వచ్చింది సువర్ణముఖరీ నది. ఈ ఏనుగు ఆ సువర్ణముఖరీ నది జలాలలో శుభ్రంగా స్నానం చేసి ఆ సువర్ణముఖరీ నది జలాల్ని ఆకర్షించి తెచ్చుకుని వచ్చి అంతేకాకుండా మలూర శాఖలు మారేడు కొమ్మలు రకరకములైన కుసుమములు అన్ని ఏరి తెచ్చుకుని పని సమర్పించిన మణులెల్ల పోద్రోచి ఆ పాము సమర్పించినటువంటి మణులన్నింటినీ పక్కకు తోసివేసి ఆ కొండంతో తెచ్చినటువంటి ఆ దివ్య జలాలతో దక్షిణ కైలాస ధరణి ధరావాసు సద్భక్తితోడ మజ్జనము చేసి ఆ దక్షిణ కైలాసపతి అయినటువంటి ఆ శంకరుని భక్తితో అభిషేకం చేసి పూజలు నరించి ఎనుగుపోవుటయును భవుని దర్శింప మరునాడు పాపరేడు. మర్నాడు ఉదయాన్నే ఇంకా సూర్యుడు ఉదయించకుండానే వచ్చేస్తున్నాడు. అంటే చాలా ఎర్లీగా వస్తున్నాడు అనమాట ఈ సర్పరాజు. ఎలా వస్తున్నాడంటే నిజ పణగ్ర సమగ్ర మాణిక్య దీప్తి తపనునకు తోడు ఉషక్కాల తమము జరుప. సూర్యుడి కన్నా ముందే ఆ తెల్లవారుజాము చీకటిని పోగొడుతున్నాయట ఆ సర్పరాజు యొక్క మెడ తల మీద ఉండే మణులు. అలా వస్తున్నాడు ఆయన దివ్యకాంతులతో వచ్చి రకరములైన రత్నాలు తీసుకొచ్చి ఆశ్చర్యపోయాడు శివుణ్ణి చూసి. రోజు తాను వచ్చేటప్పటికల్లా ముందు రోజు రత్నాలు కనబడుతున్నాయి. అవన్నీ పక్కన శివ నిర్మాల్యం కింద శివప్రసాదం కింద స్వీకరించి కొత్తవి పెడుతూ ఉన్నాడు. ఇవాళ అవి కనబడలే. దగ్గరకు వచ్చి చూసుకుని ఆశ్చర్యపోయాడు. దగ్గరి ఎవ్వడో కటకటా శివలింగము మీద రత్నములు గగ్గుల కాట గల్పి ములు కంపలు తీగలు పెట్టి నేడు నాకెగ్గునరించిపోయే ఇక ఏమన నెత్తు మదీయ భాగ్యమిట్లగ్గిపడంగా చేసిన మదాంధుని అంచు విషాద చిత్తుడై. అయ్యా శివలింగం మీద నేను పెట్టుకున్న రత్నాలన్నీ కూడా ఇలా బుగ్గిపాలు చేసి ఎవడయ్యా ముళ్ళ కంపలు తీగలు తెచ్చిపెట్టాడు ఆయన మీద. ఈమె చేసిన పూజ ఆమె దృష్టిలో రాళ్ళు రప్పలు, ఆమె చేసిన పూజ ఈమె దృష్టిలో ముళ్ళ కంపలు తీగలు. ఎవరి పూజ వారికి గొప్ప, కానీ శివుడికి రెండు పూజలు గొప్పే. అది విశేషమేంటి, ఎవరి పూజ వారిదైనా శివునికి మాత్రము హృదయదర్శి అయిన శివుడు భావగ్రాహ్యో మహేశ్వర భావాన్ని చూసేటువంటి పరమేశ్వరుడికి ఇరువురు పూజలు గొప్పగానే కనబడుతున్నాయట. సరే ఈమె ఊరుకున్నదా, వెంటనే తన కోపాన్నంతటిని చూపించి ఆ పడగతో ఆ ముళ్ళ కంపల్ని తీగల్ని పక్కకు తోసేసింది. అల్లన ఏనుగు పెట్టిన వెల్లం పొద్రోచి ఎడద ఈసును భక్తిమ్మల్లాడ. ఆ ఎడదలో ఒకవైపు ఈసు ఒకవైపు భక్తి వచ్చేట. ఈసు తన పూజ పోగొట్టిన వాడిని తలంచుకుని భక్తి భగవంతుడిపై. ఈ విధంగా మణుల గౌరీవల్లభ పూజించి చెరయ వాతాశనమున్ వెళ్ళిపోయింది. ఈమె తెల్లవారుజాము నుంచి వెళ్ళిపోయింది. కొంచెం సూర్యోదయం తర్వాత మళ్ళీ ఏనుగు వచ్చింది. అంతట కొంతసేపునకు ఆ గజరాజును వచ్చి రత్న సంక్రాంత శరీరు ఈశ్వరుడి కనుగొని రత్నాలతో మెరిసిపోతున్నటువంటి ఆ శంకరుని చూసి ఎవ్వడు నేడు అవజ్ఞతా సంతమ సంభు కప్ప యకశక్యపు పూజలు నచ్చగాక ఏ భ్రాంతులు పెక్కువర్ణముల రాలు కపర్దికి పెట్టజూతురే. ఎవడో గాని అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి వచ్చి యకశక్య పూజలని చేశాడు. రాళ్ళు రప్పలు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ యకశక్యపు పూజలు అనే మంచి తెలుగు వాడు చూడండి, పెట్టి వెళ్ళిపోయాడు. ఎంత వెర్రివాళ్ళు ఎంత పిచ్చివాళ్ళు అయితే మటుకు రంగురంగులు రాళ్ళన్నీ తెచ్చుకుని మెత్తనైన మా స్వామి ఒంటి మీద వేస్తారా. ఏ భ్రాంతులు పిక్కు వర్ణముల రాళ్ళు కపర్దికి పెట్టజూతిరే అని చింతించుచు ఎప్పటి అనుగున శివు పూజ చేసి అడవికి జనయన్ తన ఇచ్చదంతి. మళ్ళీ పక్కకు తోసేసి పూజ చేసి వెళ్ళిపోయింది. పామున్ పనివడి మరునాడు తా ప్రభాతమునందున్ మళ్ళీ పొద్దున్నే పాము మళ్ళీ వచ్చింది. చూడగానే యథాప్రకారం తన పూజ పోయి వాడి పూజ మిగిలింది.
1: శివు పూజింపగవచ్చి బిల్వ విటపశ్రేణి సణాళబ్జ భేద విలీనాంగము దివ్యలింగము సఖేర స్వాంతమై చూచి. రాగానే మళ్ళీ విషాదం. ఆ బిల్వ దళాల మధ్య ఉన్నటువంటి ఆ శివుణ్ణి చూసి, నాది వృథా జన్మము కాదే, ఇన్నాళ్ళు హాయిగా పూజించుకుంటున్న నాకు ఈ కొత్తగా ఈ విఘ్నం వచ్చిందే, నా జన్మ వృథా అనుకున్నది. నా తపము భక్తిని పాడు కాకున్నే, ఇన్నాళ్ళు నేను చేసిన తపస్సు భక్తి ఇవన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి. ఎలా విచారింపగా ఎల్లియును వ్రతము కొల్లంబోయిను చూచిదని. ఎందుకు బాధపడ్డం, రేపు ఎలా ఉంటుందో అది చూసుకుని దాన్ని బట్టి ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకుందాం అంటూ వేదన పడుతుంది సర్పం. ఎక్కడి దుర్మదుండో తనకేనొనరించిన రత్న పూజన దిక్కుల బారజల్లి జగతీరుహ శాఖలు తమ్మి కాడలను పెక్కులు కొంచు వచ్చి పైబెట్టిన ఊరక ఉండే శంకరుడు. కోపం కాస్త అటు ఇటు తిరిగి ఈయన మీదకి వచ్చి, వాడెవడో దుర్మదుడు వచ్చి నేను చేసిన రత్న పూజలన్నీ దిక్కుల్లో పారేసి ఆ కొమ్మలు కాడలు తెచ్చి మీదన వేస్తే ఊరుకుంటూ కూర్చుంటాడా నా స్వామి అన్నది. ఎందుకంటే ఈ సర్పం కానీ ఆ ఏనుగు కానీ ఒక రాతికి పూజ చేస్తున్నాం అనుకోవట్లేదు, ఏ స్పందన లేనటువంటి ఒక విగ్రహానికి పూజ చేస్తున్నాం అనుకోవట్లేదు, శివునికి పూజ చేస్తున్నామన్న స్పృహలో ఉన్నాయి. కనుక శివుడు ఒప్పుకుంటేనే ఎవడైనా ఏదైనా చేయగలడు, కనుక ఈయన తప్పు ఈయన ఎందుకు ఊరుకున్నాడు అంటూ ఆయన మీద పడింది. శంకరుండక్కట ఏమి చెప్ప, ఆహాహా పగవారిని కూడా దైవము, ఏం చేసేది మా దైవం కూడా శత్రుపక్షంలో చేరిపోతున్నాడు అనమాట అని వేదన పడింది పాపం సర్పం. ఇలా అనుకుని, అయినా స్వామి నాకు తెలియగడుగుతున్నాను, నేను రంగురంగుల రత్నాలు తెచ్చి నీ మీద వేస్తుంటే హాయిగా ఉండి ఆనందించక ఈ ముళ్ళ కంపలన్నీ ఎలా పెట్టుకున్నావయ్యా నీకు, పైగా ఆ లతలు నిన్ను చుట్టుకుపోయి, ఆ చుట్టుకుపోయిన ఆ లతలతో ఎంత అవస్థ పడుతున్నావో ఏమిటో. కంటక మెట్లు నాకసుముఖత్వము నందితివయ్యా, పార్వతీ కంటకి తంగ బాహుల తికాయుగ సంగతి బోలి, దుఃఖ కంటక బిల్బికా కమలకాండములెత్తిన మోచి మోచి. స్వామి అవునులే పాపం, నీకు అలవాటు అయిపోయింది అలా చుట్టుకోడు. ఎందుకంటే మా అమ్మ ఆ జ్ఞానప్రసూనాంబిక పార్వతం ముందే ఆ తల్లి ఒక పెద్ద లత, అపర్ణాలతిక ఆ తల్లి, పర్ణములు లేని లతట ఆ తల్లి. ఈయన స్థాణువుట, వారికి పుట్టినవాడు విశాపుట్ట. చూసారా ఏమి పేరు, పేర్లలో విశేషం చూడండి. స్థాణువు అంటే మోడు అని అర్థం, అపర్ణ అంటే ఆకులు లేని తీగ, ఆకులు లేని తీగ చిగుళ్ళు అవి లేని మోడుని చుట్టుకుందిట. వాళ్ళకు పుట్టినవాడు ఎవడంటే విశాఖుడు అంటే కొమ్మలు లేనివాడట. ఎంత బాగుంది చూడండి, విశాఖుడు అంటే కుమారస్వామి పేరే. ఇదేమిటయ్యా చమత్కారము అంటే ఏ వికారములు లేనటువంటి వారు అని చెప్పడానికి. ఇవన్నీ కుసిమించి వెళ్ళాయంటే ఇక వాటికి మొదలయ్యాయి అంటే వాటి వ్యాప్తి సంసారం ఇవన్నీ మొదలైనట్టు, అవేవి లేనటువంటి నిర్వికార స్వరూపులు అని చెప్పడమే అపర్ణాలతికతో చుట్టబడ్డ స్థానువే. అదే పానవట్టంతో చుట్టుకోబడ్డ శివలింగం, అదే అర్ధనారీశ్వర స్వరూపం. ఇక్కడ అది ఎత్తుతోంది ఆ అపర్ణాదేవి ఉన్నదే, ఆవిడ ఆనందంగా నిన్ను గాఢాలింగనం చేసుకుంటుంది. ఆ లత నిన్ను అల్లుకుంది, ఆ లత అల్లుకున్నట్లు అనుకుంటున్నావా, ఈ లతలన్నీ అల్లుకుంటూ ఉంటే అంటుందిట. ఏ అమ్మవారు చెయ్యి వేసి చుట్టుకోవడం అలవాటు అయిపోయింది కనుక ఏదో ఒకటి చుట్టుకుంటే కానీ సుఖం లేదు కనుక ఇవన్నీ చుట్టుకున్నావా. అంతేకాదు ఈ ముళ్ళు ఈ కంపలు చూస్తుంటే నాకు జాలేస్తుంది అయ్యా, నిన్ను చూస్తే ఏం చేస్తాం, మా భక్తులు ఉన్నామే, కష్టాలు ఏ వచ్చినా దుఃఖాలు వచ్చినా శంకరా హరహరా కాపాడు అంటాం, ఆ దుఃఖాలన్నీ నీ మీదే వేసేస్తాం. కంటకాల్లాంటి దుఃఖాలన్నీ నీ మీద పడేయడంతో వాళ్ళ భారాలన్నీ మోయడం నీకు అలవాటైపోయింది కనుక ఇంత బరువు నువ్వు మోస్తున్నావు అన్నది. చూశారు, మన భారాలన్నీ మోసేది భగవంతుడే కదా, కనుక వాళ్ళు వేసిన భారాలన్నీ అలవాటైపోయి ఇప్పుడు ఎవడో పిచ్చిపాటు తెచ్చిన భారం వేసేసినా సరే అని మోస్తున్నావా స్వామి. ఇన్ని పరుగులు నువ్వు మోయడం నాకు ఇష్టం లేదు, నేను ఇచ్చే రత్నాలు ఆ మాత్రం అలా ఉంటాయి, అవన్నీ పెట్టుకుంటే నాకు చాలా అందం హాయిగా ఉంటుంది అని చెప్పి అని దుఃఖించుచు ముక్కంటి ఎరుంగవే నొసటి కంటి మహత్వము నీకు కలుగుంటారు. అలా చూస్తూ ఊరుకున్నావే, నీ మీదిన్న బరువులు వేసేస్తుంటే ఒక్కసారి ఒక్క చూపు చూడలేకపోయావా అన్నదిట. నీ కంటిలో మంట ఉందన్న విషయం నీకు తెలుసా, ఒక్కసారి ఆ మూడో కొన్ని తెరిచి ఈ బరువులు వేసిన వాడిని ఒక్క మాట చూడలేకపోయావా అన్నదిట. ఇంత బాధపడి అని దుఃఖించుచు ఎట్టకేలకు దృఢం వై, కొంతసేపటికి మనస్సును దృఢం చేసుకుని చిత్తము ఆత్మీయసు అర్చన చేయం తలపోయ, ఆ శివుణ్ణి అర్చన చేయాలని తలంచుకుని దంతికృత పూజలు త్రోచి, ఏనుగు చేసిన పూజల్ని తోసేసి పైదుమ్ము బుస్సున బోనుది. ఎంత చక్కగా దర్శనాన్ని ఇస్తున్నాడు చూడండి మనకి దుర్జటి. అవన్నీ తోసేసి తన నోటి నుండి వచ్చే బుసతో, ఆ బుసతో వచ్చిన గాలితో పైదుమ్ము బుస్సున పోనుది. ఎక్కడి నుంచి తెచ్చిన ఈ కొమ్మలు అన్ని వేసి నుంటికి కొంచెం దుమ్ము అంటుకుంది. ఆ దుమ్ము కూడా స్వామి మీద ఉండకూడదని చెప్పి బుస్సున పోనుది. అనర్ఘరత్నముల చక్షుశ్రోత్రమర్చించి ఆత్మనివాసంబు తన నివాసానికి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందంటే తదంతరాయ జనితోన్మాదంబునం దూరుచున్, నా పూజకు విఘ్నం కలిగింది అనే వేదనతో వెళ్ళిపోయింది. వెళ్ళింది కానీ సుఖంగా నిద్రపోలేదు. ఆ రోజంతా నిద్రపోలేదు, ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వెళతానా, ఎప్పుడు వెళ్ళి నా పూజ క్షేమంగా ఉందా లేదా చూస్తానా అనుకుంటూ ఉన్నది. భోగవతి జరంబున చొచ్చి బోటులతోడనాడెడు జలక్రీడలుడికి పువ్వు బోణులు తాను పొత్తుల భుజయించు మధుర సుధాహార నిధి తొరంగి బహువిధ తాన సంపన్న గానంబుల నిక్కి చొక్కెడు తన నేర్పువదని ప్రాణనాయకతోడ పద్యంక సీమల మసగుని పెనకు సంభ్రమము విడిచి నిద్రవోయడు సుఖమెల్ల నెలగలిపి. ఇక్కడ ఆమె పడుతున్న అవస్థ చూడండి. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి ఏ పని చేయకుండా మౌనంగా వేదనతో తన పూజ ఉందా లేదా, తన పూజ ఉంటుందా లేదా అనేటువంటి చింతనతోనే గడిపింది. అంతేగాని ఆహారం కానీ పానీయం కానీ నిద్ర కానీ లేదు. అసలు ఆ పాతాళ లోకం భోగలోకం, ఆ భోగలోకంలో గంగా నది భోగవతి అనే పేరుతో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ భోగవతి నీటిలోకి వెళ్ళి తన తోటి నాగకన్యలతో రోజు స్నానం చేసేది, జలకాలాట్లాడేదిట. అవి కూడా మానివేసిందిట ఆ రోజు. అంటే భోగత్యాగం చేసిందనమాట తన తపనతో. అది ఇక్కడ గమనించవలసిన విషయం ఇది. ఆ శివ చింతన ఇదంతా కూడా తన పూజకి భంగం కలిగిందనే చింతన, అదంతా దేనికి సంబంధించింది, శివ పూజకి సంబంధించినది అనమాట. ఆ చింతన పడుతుంది. అంతేకాదు ప్రతిరోజు ఇలా స్నానం చేసి ఆ నాగకన్యలతో కలిసి నానా రకాల ఆహారాలు సేవన చేస్తుందిట. ఆ రోజు ఆ భోగం కూడా వదిలేసింది. అటు తర్వాత సర్పములు సంగీత ప్రియులు కనుక మంచి సంగీత కచేరీలు జరుపుకుంటూ ఉంటుంది. ఆ సంగీత కచేరీలు కూడా మానివేసిందిట ఆ రోజు. అంతేకాకుండా నిద్రపోయడు సుఖమెల్ల నేలగలిపి, అంటే సర్వభోగత్యాగము చేసినది అని అర్థం. దేనితో, హృదయంతో నిరంతరం శివచింతన చేయడం చేత. ఈ విధంగా ప్రతిదినంబును తాచేయు రత్న పూజ శివునిపై ఉండకుండిన చింతనుంది రాత్రి శివరాత్రిగా జాగరము చేసే అన్నాడు. అది విశేషం ఇక్కడ. అంటే శివరాత్రి జాగరణ ఎలా చేయాలో పాము మనకు చూపించిందనమాట. ఏనుగు గారు చూపిస్తారు చూడండి. ఇద్దరి వేదన ఒక్కటే, ఒకే వేదన కలిగిన వాళ్ళకి ఒకేసారి మోక్షం వస్తుంది. ఇప్పుడు ఈ సర్పం ఎంత వేదన పడిందో ఏనుగు అంత వేదన పడబోతోంది. ఇలాగ సర్పం పూజ చేసి వచ్చి అవస్థ పడుతుంది. సర్ప పూజ అయిన తర్వాత ఏనుగు వెళ్ళింది. తానర్చించి తొలంగి నట్టి తరువాతన్ శంభు పూజింపగా దానానేక పమేగు దెంచి. వెంటనే ఆ ఏనుగు వచ్చి శివ మీద నిన్న మొన్నంబలి నానారత్నములుండ చూచి, నిన్న మొన్నట్లాగానే శివుడి మీద నానారత్నాలుండ చూసి కడు చిన్నంబోయి. వెంటనే మనస్సంతా చిన్నబుచ్చుకుని నాతో చలంబు నీడీశిల విశ్వనాయకుని పై పొందించినాడెవ్వడు, ఈ రాళ్లన్నీ తెచ్చి ఎవడ వేశాడో యమ స్వామి మీద అనుకుని ఈమె కూడా స్వామివారిని దబాయించడం మొదలుపెట్టింది. ఏమిటి స్వామి, ఏదో మెత్తగా ఉంటావు కదా అని చెప్పి పువ్వులు అవన్నీ తీసుకొచ్చి నేను వేస్తే అవన్నీ తోసేసి రాళ్ళు రప్పలు వేశారు. అసలు ఏమిటి రాళ్ళు, ఏమైనా ఒక అందరి చందు ఉన్నాయే చెప్పు పెట్టి, ఎలా మెచ్చుకున్నావు ఈ పూజను నువ్వు. అచ్చపు నీలవర్ణ దృషదావళి నల్లని కల్వలే కడున్ పచ్చని రాలు బిల్వనవ పత్రములే అరుణస్మభంగముల్ విచ్చిన ఎర్రదామరలే విశ్వపతి విరసోపలంబులెట్లచ్చుదలయ్య నీకు అభియందుని గంధ మృదుత్వ శైత్యములు. ఏం స్వామి, అక్కడ నీలంగా కనబడుతున్నాయి రాళ్ళు, నీలపురాళ్ళు, అవేమి అచ్చపు నీలవర్ణ దృషదావళి నల్లని కల్వలే. ఆ కనబడుతున్న నీలపురాళ్ళన్నీ కూడా నల్ల కలువులు అనుకున్నావా, మీద వేసుకున్నావు. అంతేకాదు పచ్చగా కనబడుతున్న రాళ్ళున్నాయే, అవి లేత మారేడు దళాలు అనుకున్నావయ్యా స్వామి, వాటిని వేసుకున్నావు నువ్వు. ఇక ఎర్రని రాళ్ళు కనబడుతున్నాయి, అవన్నీ కూడా తామర పువ్వులు అనుకున్నావా. ఓ విశ్వపతి, ఇలాంటి విరసమైన ఉపలములు అంటే దేనికి పనికిరాని రాళ్ళు ఎట్లచ్చుదలయ్య నీకు, ఎలా అచ్చొచ్చయ్యా నీకు, అవి అందునే గంధ మృదుత్వ శైత్యములు. వాటికి సువాసన ఉందా చెప్పు, మెత్తదనం ఉందా లేదు, పోనీ చల్లదనం ఉందా అది లేదు, ఏదీ లేని కేవలం కఠినమైన శిలలు ఎందుకయ్యా స్వామి? అవునులే పాప, నీ పేరే గిరీశుడు, గిరీశుడు, అందువల్ల రాళ్ళు అలవాటైపోయేమో నీకు అంటుంది. ఉనికి శిలోచ్చయంబు నిజదాన శిలోచ్చయ రజపుత్రి. ఉనికి శిలోచ్చయంబు, ఉనికి అంటే ఉండే చోటు, అదేమిటయ్యా అంటే శిలోచ్చయంబు, రాళ్ళు రప్పలు ఉండే కొండను ఉండే చోటు అయ్యే. ఇక మీ ఆవిడేవేనా అంటే ఆవిడ గారు కొండల రాజుగారు కూతురాయి, నిజధార శిలోచ్చయ రజపుత్రి. కనుక రాళ్ళు రప్పలు నీకు అలవాటవడం అనేటటువంటిది అర్థం చేసుకోగలనులే అని. పోనీ నీ ధనస్సు చూస్తే నీ ధనువు శిలోచ్చయంబు, నీ ధనువు చూస్తే అది కూడా పెద్ద కొండ, మేరు పర్వతం కదా ఆయన యొక్క ధనువు. రథీకృత రత్నగర్భ, ఎంత చక్కగా సంబోధించింది చూడండి, రథీకృత రత్నగర్భ. రత్నగర్భ అంటే భూమి, భూమిని రథంగా చేసుకున్నవాడా అని. రాళ్లతో ఉన్న భూమినే రథంగా చేసుకున్నావు కనుక రాళ్లతో నీకు ఇంత సంబంధం ఉందన్నమాట. రాచవారి బొట్టి అయినటువంటి అది రాళ్లకొండ రాచవారి బొట్టియ అయినటువంటి ఆ పార్వతీదేవికి భర్తవయ్యో. అంతేకాకుండా పర్వతాల్లో తిరుగుతున్నావు, కైలాస పర్వతం, హిమవత్ పర్వతం, ప్రతి కొండ మీద నువ్వే తిరుగాడుతున్నావు. చేతిలో బంగారు కొండను పట్టుకున్నావు, రాళ్లమయమైన భూమిని రథంగా చేసుకున్నావు. కనుక నీ మనమునకి శిలాసకలమెట్లు ప్రియంబుగ చేసే ఏమనగలవాడ నిన్ను, నిన్ను అనలే కానీ నా వ్రతం దెబ్బతింటుంది, ఏమనగలవాడ నిన్ను వ్రతహాని యునర్చు దురాత్ముడుండగన్. వాడున్నాడుగా వాడు పని చూడాలి నేను, పోనీ నేటికి నాయబోయే. ఇవాళకి అయితే అయ్యిందిలే, కడు దుర్బుద్ధిని విచారింపనేలా, నిత్యము ఈశ్వరుని కొలుచు వేళంగాక రేపాడి రాగా. మళ్ళీ రేపు ఉదయాన్నే నేను రాగానే అర్చాహ్వ్రతహంతగన్న రేపు ఇంకా తొందరగా రావడానికి ప్రయత్నిస్తా. ఆ వచ్చినప్పుడు నా అర్చనని పాడు చేసేవాడు కానీ కనిపిస్తే అది భాగ్యం వే వివేకింప, అది అదృష్టం. వాడో నేనో ఒక జడపోయదము, లేదా జీవమింకేటికి వాడో నేను తేలిపోతాం, లేకపోతే ప్రాణాలెందుకు అనుకున్నది. ప్రాణములిచ్చువాడనిక భర్గునకెళ్ళి పూజబోయి పాషాణములున్నా, ప్రాణం ఇచ్చేస్తాను స్వామి కోసం, నా పూజ పోయి పాషాణాలు కానీ కనబడితే ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఇంద్రులకు సంధియ మేల విచారమేటికి, ఇప్పుడు ఆవేశంతో అనేస్తున్నా కానీ నిజంగానా అని ప్రశ్నిస్తే సందేహం లేదు, విచారం లేదు. ప్రాణము మీద తీర్పు గల ప్రాణులకు బిరుదును వ్రతంబు కళ్యాణకరంబులే అన్నది. ప్రాణం మీద తీర్పు ఉండే వాడికి వ్రతాలు ఎందుకు, జపాలు ఎందుకు, ధ్యానాలు ఎందుకు అని చెప్పింది. అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఎటువంటి వారంటే స్వామి కోసం ప్రాణత్యాగమైనా చేయడానికి సిద్ధం. ఇది గమనించాలి. సాధారణంగా మన లోపంలో ఆవేశంతో ప్రాణాలు ఇస్తాడు, ప్రాణాలు ఇస్తాడంటాం, ఇవన్నీ నోటి మాటలే. నిజానికి ప్రాణాలు ఇవ్వగలిగేది ఎవరికి ఇవ్వాలి? నిజంగా ప్రాణాలు కూడా ఇచ్చేటంత సాహసం ప్రేమ ఉంటే ప్రాణేశ్వరుడికే ఇవ్వాలి. ప్రాణేశ్వరుడు అనే మాట ఒక్క పరమేశ్వరుడికి తప్ప ఇంకెవ్వరికి చెల్లదు. మనం లోకంలో ప్రాణేశ్వర ప్రాణేశ్వరి అనే మాటలు చాలా చాలా వింటూ ఉంటాం. మన ప్రాణాలకు ఎవడు ఇస్తున్నాడో మనం ఎవరిని చెప్పగలం, అది ఆవేశంతో అనే మాటలే కానీ మన ప్రాణాల మీద నిజమైన ఆధిపత్యం కలిగినటువంటి వాడు ప్రాణమూల పరంజ్యోతి అయిన పరమేశ్వరుడు అక్కడే, ఆయనే ప్రాణేశ్వరుడు. కనుక ప్రాణేశ్వరుడికే ప్రాణాలు ఇస్తానన్నది. ఈశాన ప్రాణధ ప్రాణ జ్యేష్ఠో శ్రేష్ఠ ప్రజాపతి, అయినటువంటి ఆ పరమేశ్వరుడు అక్కడే ప్రాణస్వరూపుడు, ప్రాణప్రదాత ప్రాణేశ్వరుడు, ఆయనకే ప్రాణాలు ఇచ్చేస్తాను అన్నదనమాట. అంటే వీళ్ళల్లో ఎటువంటి భక్తి చూడండి, అది అచంచలమైన భక్తి. ప్రాణం దేనికి ఇస్తామంటారు, ఏది తన సర్వస్వం అనుకుంటారో దానికి ప్రాణం ఇస్తామనుకుంటారు. శివుడే సర్వస్వం అనుకున్నదనమాట ఆ ఏనుగు, అది విశేషం ఇక్కడ. అలా అనుకున్నవాడికి మాత్రమే శివవ్రతం చేయడానికి అర్హత ఉంటుంది అని చెప్తున్నది. ఈ విధంగా పూజ చేసి రాళ్ళన్నీ తోసేసి మళ్ళీ తను తెచ్చిన ముళ్ళ కంపలు తీగలు వేసి పాము దృష్టి, కానీ తన దృష్టిలో అద్భుతమైన మారేడు దళాలు పువ్వులు అవి వేసి వెళ్ళిపోయింది. అక్కడ సర్పం ఎలా వేదన పడుతుందో ఇక్కడ అలాగే వేదన పడుతూ, పిడి ఏనుగుల వెంట పడిపోక యుడుగని వెడవిల్తు వేడిమి విడుగు సూప, కరమున్న ఉదకంబు కడు జల్లు కొనకున్న తెమలని మిహిర దాహము తోలంగ, సరసున జొచ్చి తామర తుండ్లు మెసగక మానని ఆకటి మంటలార, సింహపోతములు ఘోషింప పుట్టిన భయాతంకాగ్ని తహతహ గృంకవార, ఎట్టి వెట్టలు తన మీద నెక్కలేక పంచ బంగాళమైపోవ ప్రాణలింగ పూజనా విఘ్నమునయందు పుట్టినట్టి చింతయన్వేకి తన లోను చేసుకుని ఏ ఆ ఏనుగు పడుతున్న వేదన వనిస్తున్నాడు చూడండి. ఇక్కడ ఇక్కడ సత్వం కాని ఏనుగు కాని పొద్దున్నే వెళ్ళిపోయాయి. పగలంతా గడిచింది, రాత్రంతా గడిచింది, అంటే ఒక పగలు ఒక రాత్రి గడిచింది అనమాట ఏనుగుకి పాముకి కూడా. ఈ రోజంతా కూడా అవి ఆహారం లేదు, నిద్ర లేదు, భోగం లేదు, ఏమీ లేదు, యోగం మాత్రమే ఉంది, శివయోగం, శివచింతన మరొకటి లేదు. ఇక్కడ గమనించవలసింది అది, ఈమె కూడా రాత్రి శివరాత్రిగా జాగరణము చేసే అదే చేసినది. ఇటువైపు మొదటిది కామజయం, నాగకన్యలతో జలక్రీడలాడుతూ ఉంటే గాని తీరనటువంటి తన భోగాన్ని ఆమె మానవేసింది. ఈమె కూడా పిడి ఏనుగుల వెంట పడిగి తిరిగేటటువంటి ఏనుగు కూడా అన్నీ విడిచిపెట్టి ఏకాంతంగా ఒక్కచోట కూర్చుందిట. అంతేకాదు ఏనుగులకి తాపం ఎక్కువట, అందుకే వెళ్ళి శుభ్రంగా స్నానం చేస్తాయి. అలాంటిది వెళ్ళి అలాంటి జలకాలు కూడా మానివేసింది. ఇక ఆ తామరతూళ్ళు ఇవన్నీ తింటూ ఉంటుంది, ఆ తిండి కూడా మానివేసింది. సింహం కానీ ఎక్కడైనా అరిస్తే భయపడుతుంది ఏనుగు. ఆ రోజు ఎన్ని సింహాలు అరిచినా అసలు చెవిలోకే సోకలేదుట. అంటే భయాన్ని ఆహార నిద్రాభయమైతునాని సామాన్యమే తత్పశుభిర్నరానాం అన్నట్టుగా ఆహార నిద్రాభయమైతునములు అన్ని విడిచిపెట్టేసింది అనమాట. అది విశేషం, అది జాగరణ అంటే, అది ఉపవాసం అంటే. అంతేగాని ఇవాళ మేము ఉపవాసం ఉన్నామండి అని ఉదయాన్నే అనుకుని లేచి రోజు 9 తినేవాడే, కానీ ఉపవాసం ఉన్నానన్న భావన ఉదయం 4 నుంచి మొదలై 6 నుంచి ఆకలిస్తూ ఉంటుంది. ఇంకా వీడి కళ్ళ ముందు ధ్యానం ఏమిటయ్యా అంటే రకరకాల పల్లెరాళ్ళలో రకరకాల పదార్థాలు, వీటిని ధ్యానం చేస్తూనే కాలం గడిచిపోతుంది. ఇక రాత్రి అయింది, జాగరణ చేయాలి. శివరాత్రి జాగరణ, అయ్యో నిద్ర లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మా టీవీ వాడు ఎలాగో ఛానల్స్ ఇస్తాడు. ఏమిటంటే ఇస్తారు, మొదలు పెడతారు వాళ్ళు, ఫలానా సినిమా అనేది శివరాత్రి ఎలా చేసుకుంటుంది, ఫలానా సినిమా అనేటువంటి ఏం చేస్తాడు, ఇంకా లేకపోతే 5-6 సినిమాలు ఎక్కడి నుంచైనా తెచ్చివేస్తారు. ఆఖరికి పండుగలు ఎలా చేసుకోవాలో చెప్పడానికి ఎవరయ్యా మన గురువులు అంటే వాళ్ళు అనమాట. వాళ్ళు చెప్పే మనకి, అంతేగాని పరమ ఆచార్యులు పీఠాధిపతులు చెప్తే కాదు, వీళ్ళు పండుగలు ఎలా చేసుకుంటారో వీళ్ళు నేర్చుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి. ఇది చిత్రం. ఇంకా ఇవి మొదలవుతాయి. ఇంకా రాత్రంతా ఇంకా మరికొంత ఉంది ఉన్నారు. అవేమిటంటే చతుర్ముఖాలు దగ్గర వేసుకుని పారాయణ చేసుకుంటూ గడిపేస్తూ ఉంటారు. ఈ చతుర్ముఖ పారాయణతో జాగరణ అయిపోయిందిట. ఇంకా లేకపోతే బయటికి వెళ్ళి తిరుగుతూ ఎన్ని కాలక్షేపాలో మనం చూస్తే తెలుస్తుంది జాగరణ చేయడానికి పడే పాట్లు. కానీ దానికన్నా నిద్రపోడున్నాయి, ఎందుకంటే నిద్రపోతే పాపమైనా చేయకుండా ఉంటాడు నిద్రపోతున్నాడు కనుక. వీడు మెలకువగా ఉండి మరీ ఆ రోజు పాపం చేస్తున్నాడు అనమాట, చేయి తోడకూడదు చూస్తూ చెయ్యకూడదు చేస్తూ. ఈ విధంగా శివరాత్రి పవిత్రమైన శివరాత్రి వ్రతాన్ని మనం పాపాలతో జాగరణ చేస్తూ ఉంటాం మెలకువగా ఉండి మరి.
2: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, the 24/7 spiritual channel from shaivam.org.

ేయకం సవనం నోదయత్సంశయసవితాం ప్రారస్వనపాఠకం సంసంశతీయసవనమభిపర్యమయంతతో వీరేయకం సవనముదయత్సమయత్సేయ ప్రణేతృత్వ వ్యక్తి తృతీయ చరమనస్వాద్యేదమిత పాత్రేణ ఈశ్వరేవం ప్రణధా.

ృతం మత్స్యం గ్రంథం నిరేంద్రియం భూతమగంధం తత్వాత్రీరాజాయం వాపజామ ప్రజాన ప్రజాయంతే బృహత్.

ృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృగేవృ

ఇమేవదేర్లోకమభిజయ విపదాయ వృక్షదో లోకో నాయ పునఃప్రయుజ్యంత ఇమేవదేర్లోకమభిజయ విపుణ పునర్వృక్షయ్యం లోకప్రాణ్యాయ ప్రాణ్యుజ్యంతేనాయ్యాయ ఐవ రాజేనా విప్రయుజ్యంతే కాళ్యం బోధ జగత్తరా భవంతి.

ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ. ಮಹಾನ್ಯಾಸಂ, ಮಹಾನ್ಯಾಸಮು అనగా గొప్పదైన న్యాసము. ఏ రకమైన గొప్పదనాన్ని ఇందులో విభిచ్చుకొని ఉన్నదో ముందు అది తెలుసుకుందాం. ముఖ్యంగా న్యాసము అనగా తాదాత్మ్య స్థితిని పొందడానికి గల ప్రప్రథమమైన మెట్టు. తాదాత్మ్యం ఎవరితో చెందాలి? ఆ పరమాత్మతో. మనమందరము కలిగింది ఆత్మ అయితే కనిపించని శక్తివంతమైన చిత్స్వరూపమైన అంతరాత్మయే పరమాత్మ అని చెప్పబడుతున్నది. ఆ పరమాత్మ స్త్రీత్వం కావచ్చు, పురుషత్వం కావచ్చు, అందులోనే రాముడు, కృష్ణుడు, అమ్మవారు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, వెంకటేశ్వరుడు ఏదైనా కావచ్చు. కాబట్టి అట్టి పరమాత్మను అర్చించడానికి లేక పూజించడానికి, దర్శించడానికి, జపించడానికి ఏ విధంగా అయినా సరే, దేనికైనా సరే కావలసింది మనకు శుద్ధి అనే పదార్థం. దానికి ఈ కలిప్రపంచంలో చోటు చేసుకున్నది చాలా తక్కువ. ఏ పక్క నుంచి ఏ విధమైన పాపం పొంచి ఉన్నదో అనగా అశుచి ఏ విధంగా మనల్ని సంక్రమిస్తున్నదో తెలియకున్నది. మనం చెప్పలేని తెలుసుకోలేదు. అందుకే శివారాధన అనగా అభిషేకం చేసి తరించడానికి ప్రప్రథమమైన మెట్టుగా గుర్తించారు మహర్షులు. అదే మహాన్యాసం. ఆ మహాన్యాసం ద్వారా శరీరశుద్ధి, మనశుద్ధి, ఆత్మశుద్ధి, అంతఃశుద్ధి, బహిశుద్ధి, ద్రవ్యశుద్ధి ఈ విధంగా విశేషంగా చెప్పబడిన శుద్ధిని కలిగింపజేసేటి గొప్ప న్యాసమే మహాన్యాసంగా చెప్పబడి ప్రతి పూజకు అన్ని విధాములుగా అనగా శుభాశుభ కార్యక్రమాలన్నిటికీ శుద్ధిని కలిగింపజేయడానికి పుణ్యాహవాచనం మనం ఏ విధంగా అయితే ఉపయోగిస్తామో ఆ పుణ్యాహవాచనంలో చతుర్వేద మంత్రసారమును ఈవిడీకృతం చేసి ఆ పదార్థాన్ని మనం నిరంతరం ఏ విధంగా అయితే ఉపయోగించుకొని కార్యదీక్షా రక్షులమై కృతకృత్యులమై జీవిస్తున్నామో అలాగే ఈ మహాన్యాసం కూడా అతి మహత్తర శక్తివంతమైన ఉపకరణము అని పెద్దలు చెప్పి ఉన్నారు. మనకు ఈ విషయాన్ని తెలుసుకొని ప్రతినిత్యం లేక వారానికి ఒక్కరోజు ప్రతి సోమవారం ఈ మహాన్యాసాన్ని శ్రవణం చేయడానికి ఎవరైతే సన్నద్ధులై ఉంటారో తప్పనిసరిగా పునీతులై పూజార్హతను పొంది జీవింతులుగాక అని

ప్రజాపశవోన్నోహలోస్మైవ్యాధమే సత్యోచం శివం సన్మోహక్షిణమహేష్ సమాహేతం జగానోగ్నే తస్మిన్ సుమయం సత్య ప్రజాక్షుఃప్రసవంతమిబ్రహ్మణ కస్మిన్నంగేతపో అస్మిన్నంగీతం పరవతంగే రక్ష్యమస్య ప్రతిష్టిస్మాదంగాస్మాదంగాంగమస్తంభస్మానోమంగం కస్మిన్నంగేక్షిభోక్షన్నంగేక్షంతరిక్షన్నంగేక్షాయి కాస్మిన్నంగేక్షుత్తరం.

ఆనందం రోహితమస్మిదేవ్రతిగోనాయ్యాంబంధం రోహితమస్మిదేవ్రహ్మ విదు

స్తంభం తంభూరిగతమస్మైదేవ్రహ్మణ్యమాజమోస్తంభం తంభూరిగతమస్మీదేవ్యమ్యదయస్మాదపాకం సామాన్యమాన్యతమాన్యతముఖం సంబంధం రోహిగతమస్మీదేవ అరంధాకాష్టం ప్రతిష్ఠిరా సంబంధం రోహిగతమస్మీదేవ.

బ్రహ్మజ్ఞేష్టమపారేతాం విద్యా ప్రత్యక్షం బ్రహ్మాదేవీతా బృహంభో నామతే దేవాయేతీరే ఏతం తదంగం స్కంభ్యాభరాహ ప్రజనయం పురాణం జగత్కలత్ ఏకం తదంగం స్కంభస్యంశద్దేవాంగేనాత్రేత్రయస్ంశద్దేవాంగే బ్రహ్మవిధ హిరణ్యగర్భంబరమానక్షిద్యంజనాయుధ స్తంభస్తలగ్రే ప్రాభిన్నోకేంభే లోకా స్కంభే తప స్కంభే దృఢమాసీతం స్తంభద్వారేణ ప్రత్యక్షమిందే.

పురోగతమస్తి భూతాన్ యూనిపరాంతరిక్షమోదరక్రే మహోద్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మాణే నమః అగ్నిశ్చక్రాస్మై జ్యేష్ఠాయ బ్రహ్మాణే నమః చక్రే